ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 41 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2011వ సంవత్సరం డిసెంబర్ 19న మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని ప్రకటించగా 2012 అక్టోబర్ 11 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. బాలికల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలకు విద్య, ఉద్యోగం, భద్రతను అందిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరం. నేడు బాలికలు చదువుల్లోనూ, క్రీడల్లోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ, రాజకీయ రంగంలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాలికలు వివక్షను, బాల్య వివాహాలను, విద్యకు దూరమయ్యే సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందించడం, బాలురు బాలికలు అనే తేడా లేకుండా సమానంగా గౌరవించడం, బాలికలు తమ కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను, అవకాశాలను కల్పించడం, వారి హక్కులు, చట్టపరమైన రక్షణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలను గౌరవించడం అంటే భవిష్యత్తు తరాలను గౌరవించడమే.

జయప్రకాష్ నారాయణ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. 1902 అక్టోబర్ 11వ తేదీన జన్మించిన ఈయన స్వాతంత్ర సమరయోధుడు, ప్రజానాయకుడు, సామాజిక సంఘ సంస్కర్త, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. 1970 ఆయన ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించింది. దేశభక్తి, నిజాయితీ, సేవాభావం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం వంటి విలువలను కలిగిన ప్రకాష్ నారాయణ్ మనకు స్ఫూర్తి ప్రదాత.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ సంజయ్ దార్ల గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: నేటి మన కార్యక్రమంలో ధనాన్ని గురించినటువంటి ఒక ప్రాక్టికల్ ఆలోచన మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఈ ఆలోచన లేక ఈ సూక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకోబడింది. సామెతలు 13:11 మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును అనేటువంటి సూక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు చదివి వినిపించాను. ఈరోజు ఎంతో మంది తొందరగా ధనవంతులమైపోవాలి, తొందరగా ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి ఈ దురాశతోటి అనేకమైనటువంటి స్కీములు స్కాముల్లో ఇరుక్కుపోతున్నారు. ఎలా వచ్చిందో డబ్బు అలాగే అదృశ్యమైపోతూ ఉంది. అందుకే ఈ సూక్తి చాలా ఉపయోగకరమైనటువంటి సూక్తి. మనము సంపాదించిన డబ్బు ద్వారా మనకు, మన కుటుంబ సభ్యులకు, పిల్లలకు గాని, పిల్లల పిల్లలకు గాని ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే విధంగా ఆ సంపాదన ఉండాలనంటే సాటి మనుషులకు బాగా ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక నైపుణ్యాన్ని మనం సంపాదించుకొని ఆ నైపుణ్యాన్ని కష్టపడి ఇతరులకు ఉపయోగపడేలా మనము అందించినట్లయితే తద్వారా వచ్చేటువంటి ధనము మాత్రమే మనకు ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఒక తృప్తిని కలిగిస్తుంది. నేడు కష్టము లేకుండా తక్కువ సమయంలో విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి ఎన్నో వ్యాపార మార్గాల్ని ఎంతో మంది ఎన్నో దురాశలకు లోను చేసి తెలియపరుస్తున్నారు. తమ కళ్ళెదుటే ఇలాంటి వ్యాపార సంస్థలు, బోర్డులు ఎత్తేసి మాయమైపోయినా ఆశ కొద్దీ, దురాశ కొద్దీ, అత్యాశ కొద్దీ ఈరోజు అనేక మంది ఇలాంటి స్కాముల్లో మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ ఇరుక్కుని తాము పెట్టుబడిగా పెట్టినటువంటి డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు అనేటువంటి ఈ చేదైన నిజం తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు నానాటికి. అందుకే బైబిల్లో చెప్పినటువంటి ఈ సూక్తిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. డిజానెస్ట్ మనీ డ్విండిల్స్ అవే అని బైబిల్ గ్రంథం యొక్క సూక్తి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది, అది అదృశ్యమైపోతుంది. మోసం చేత మనము ఎంత డబ్బులు తెచ్చుకున్నా అసలు అది ఏమైపోయిందో, అసలు అది ఎలా ఖర్చు అయిపోయిందో, అది మనకు ఏమాత్రము ఉపయోగపడకుండానే ఇంకా మనకు ఉపయోగపడకపోతే పర్వాలేదండి, మనము మోసము చేసి సంపాదించిన డబ్బు ఎలాగ ఉంటుంది అంటే దాని ఫలితము మనం అనేకమైన చిక్కుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా మనము పడిపోయేదానికి ఈ మోసం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బు కారణమవుతుంది. ఎప్పుడైతే మోసం చేసి సంపాదించినటువంటి డబ్బు మనతో ఉంటుందో అది మనకు ప్రొటెక్షన్ని లేకుండా చేస్తుంది. ఎందుకంటే మనల్ని అటాక్ చేసే వాళ్ళు వస్తారు, మనల్ని మోసం చేసేటువంటి వాళ్ళు మన జీవితంలోనికి వస్తారు. మన జీవితంలో ఏదైనా గానీ ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఫిజికల్ లాస్ ఎంత నిజమో స్పిరిచువల్ లాస్ కూడా అంతే నిజమండి. ఎందుకంటే స్పిరిచువల్ లాస్ ని మనము ప్రాక్టికల్ గా అప్లై చేసి ఎలాగ చూడగలమో ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలని, నియమాలని కూడా మనం

0: ప్రాక్టికల్ గా అప్లై చేసి చూడవచ్చు. మనం ఇతరులను మోసం చేసి డబ్బును సంపాదించామనుకోండి, మనల్ని మోసం చేసి ఇంకొంతమంది మన దగ్గర డబ్బులు ఖచ్చితంగా లాగేసుకుంటారు. ఇది తిరుగులేనటువంటి సత్యం. అందుకే మనము ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని దోపిడీ చేయకుండా, మనము మనుషులకు అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి, లేదా ఏ ఒక వర్గానికైనా సరే బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి స్కిల్, ఒక నైపుణ్యాన్ని మనం అభివృద్ధి పరచుకొని సాధన చేసి కష్టపడి ఒక అలాంటి నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేసుకొని ఇతరులకు ఉపయోగపడేలా దాన్ని అందించి ఇతరులు మన నైపుణ్యాన్ని చక్కగా వాళ్ళు ఉపయోగించుకొని సంతోషపడి ఏదైతే డబ్బిస్తారో దాని వలన మనకు మన పిల్లలకి ఎంతో తృప్తి ఆనందం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మోసం చేసి డబ్బులు సంపాదించకుండా కష్టపడి డబ్బులు సంపాదించడంపై మనసు పెట్టాలని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మీకు అందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.
1: మీరింతవరకు శ్రీ సంజయ్ దార్ల గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

కందిలో సస్యరక్షణ విషయానికొస్తే ఈ పంటను వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరము. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతగా చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే దీని నివారణకు గాను 2 మిల్లీలీటర్లు క్వినాల్ ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతుల్చే పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత పిండి దశలో కాయలకు రంధ్రాలు చేసుకుని గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి. సమగ్ర సస్యరక్షణ విషయానికొస్తే వేసవిలో లోతు దుక్కు చేస్తే భూమిలోని పురుగు కోసస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలుగా ఉంటుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఖరీఫ్ లో అంతర పంటగా 7 సార్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా విత్తుకోవాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 52 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరగా కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందు అంటే అజాడిరక్టర్ ను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలను సమానమైన SPV ద్రావణాన్ని లేదా 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి

వారం తేడాతో రెండుసార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్లను బాగా కుదిపి క్రిందపడిన పురుగులను ఏరి నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడడం మంచిది కాదు. పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయ దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామిత్రిన్ 0.9 మిల్లీలీటర్లు లేదా ల్యాండాసహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా ల్యూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను వాడిన తర్వాత కూడా శనక పచ్చ పురుగును నివారించలేకపోయినట్లయితే ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మారుక మచ్చల పురుగు కూడా ఈ పంటను ఆశించి నష్టపరుస్తుంది. దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా పిలుస్తారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రాన్ని చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తిని వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండాసహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైన్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రెనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకొకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిండ దశలో 5% వేపగింజల కషాయం గనక పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.4 గ్రాములు లేదా ల్యూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కందిలో తెగుళ్ల విషయానికొస్తే ఎండు తెగులు ముఖ్యమైంది. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండి రాలిపోతాయి. ఈ ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలుపు చారలు కనిపిస్తాయి. వీటి నివారణకు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. LRG 105, LRG 133-33 సౌభాగ్య, TRG 59, ICPL 87119 మరియు ICPL 8863 వంటి కంది రకాలు ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. ఈ తెగుళ్ల నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. 2వది వెర్రు తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేదా ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పుయ్యదు. ఈ తెగులు కంటికి కనిపించని ఇరియాఫిడ్ నల్లి అంటే మైట్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించే తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ చర్యలో భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి కలిపి విత్తిన 30-35 రోజులకు మరియు ప్రాపర్ గైట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫెన్ పైరోక్సియేట్ మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 60-65 రోజులకు పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా తెగులు వ్యాప్తిని కూడా తగ్గించవచ్చు. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87119, BSMR 853, BSMR 730

36, టిఆర్జి 59 మరియు ఎల్ఆర్జి 105 కృష్ణ అనే రకాలను సాగు చేసుకోవాలి. వీటితో పాటు మాక్రోఫోమినా ఎండు తెగులు కూడా కంది పంట

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళా ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు, డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రెండు తెలుగు రాష్టాల తో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం

0: ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట్ర సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య తమిళనాడు రాజ్యస్య చెన్నై నగరే 13,000 కోట్ల రూపాయల పరియోజనానాం ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి చెన్నై మెట్రో రైల్ పరియోజనాయాః తస్య ఖండస్య మెట్రో రైల్ సేవాయాః శుభారంభం కరిష్యతి. యస్య నిర్మాణం ప్రాయః 49,00,000 కోట్ల రూపాయల వ్యయేన కృతమస్తి. శ్రీమోదీ పోలూర్ బైపాస్ స్థానకాత్ పూనమల్లి బైపాస్ స్థానక పర్యంతం పునశ్చ తత్రతః చెన్నై మెట్రో రైల్ యానేన యాత్రామపి కరిష్యతి. పూనమల్లి పోలూర్ మార్గే ఉన్నత సంకేత ప్రణాళియుక్త 3.7 కిలోమీటర్మిత దీర్ఘ ద్విస్తరీయ సంరచనా అస్తి. యా చాలక విహీన సంచాలనాయ నిర్మితా అస్తి. ప్రధానమంత్రి 50,000,000,700 కోట్ల రూప్యకేభ్యః అధిక మూల్యానాం రైల్ మార్గాధారభూత సంరచనా పరియోజనా రాష్ట్రాయ సమర్పయిష్యతి తథా తాసాం ఉద్ఘాటనమపి కరిష్యతి. ఏతాసు అమృత భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం పునర్వికసితాని పలని వెల్లూర్ కెంటోన్మెంట్ అంబా సముద్రం పరమగుడి నమక్కల చేత్యతేషు స్థానేషు స్థితాని 5 అమృత స్థానకాని సమ్మిళితాని సంతి. శ్రీమోదీ పోలూర్ సరోవరస్య సమీపే స్థితే జలాకండేశ్వర మందిరే దర్శనం పూజనం చ కరిష్యతి. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనాయాః అద్య 1 వర్షం సంపూర్ణం. ఇయం యోజనా విగత వర్షే అస్మిన్నేవ దినే దేశస్య 100 ఆకాంక్షి కృషి జనపదేషు కృషేః సుదృఢీకరణాయ ప్రారబ్ధ ఆసీత్. అస్మాకం వార్తాహరానుసారం అస్యాః యోజనాయాః అంతర్గతం 11 మంత్రాలయానాం విభాగానాం చ 36 కేంద్రీయ యోజనాః రాజ్య ప్రశాసనానాం యోజనాభిః నిజక్షేత్రస్య సహభాగితయా చ సమన్వితాః సంతి. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం ప్రత్యేకస్య జనపదస్య విశిష్టానాం కృషి సంబద్ధానాం ఆవశ్యకతానాం పూర్తిః అస్తి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: ఆకాశవాణి వార్తాభిః సంయుజ్యంతాం. ఎక్స్పటలె HAIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుసరంతు. అథ సద్యో వృత్తాంతాయ చ newsonair.gov.in ఇతి జాలపుటం అవలోకంతాం.
0: రక్షామంత్రి రాజనాథ సింహః యువకేభ్యః నీతి నిర్మాణ సమయే తేషాం ఆకాంక్షాః ఆవశ్యకతాః తథా పరివర్తనశీలాః పరిస్థితయః విచారణీయా ఇతి ఆవశ్యకతాయాం బలం దత్తవాన్. నవదిల్ల్యాం ఆయోజితం నరేంద్ర మోహన వ్యాఖ్యానం సంబోధయన్ శ్రీ సింహః ఉక్తవాన్ యత్ సమయస్య పరివర్తనశీలానాం ఆవశ్యకతానాం అనురూపం ప్రశాసనం అధునా యువకేభ్యః నీతిః ఇతి అవధారణాయాః పరం గత్వా యువజనైః నిర్మితా నీతిః తథా యువజనైః సహ నిర్మితా నీతిః ఇత్యతయోః దిశయోః అగ్రే సరతి. ఉత్తర రైల్ మార్గేణ ఘోషితం యత్ అద్య సర్వాణి రైలయానాని స్వసామాన్య సమయ సారణ్యనుసారం ప్రచలిష్యంతి. రైల్ విభాగేన హ్యః ప్రాతః 4 వాదనాత్ అపరాహ్నే 2 వాదన పర్యంతం నైదిల్లీ హజరత్ నిజాముద్దీన్ రైల్ స్థానకయోః ఆగంతవ్యాని మెయిల్ ఎక్స్ప్రెస్ రైలయానాని నిరస్తాని కర్తుం నిర్ణయః గృహీతః ఆసీత్. విశ్వస్య దీర్ఘతమేషు నృత్యోత్సవేషు అన్యతమః నవరాత్ర మహోత్సవః అద్య గుజరాత్ రాజ్యే మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారభతే. నవదినాత్మకః అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమదినే అనేకే శ్రద్ధాళవః గుజరాతస్య ప్రసిద్ధేషు దేవీ మందిరేషు దర్శనార్థం గచ్చంతి. మహోత్సవకాలే సురక్షాం సునిశ్చేతుం గుజరాత ఆరక్షిదళేన రాజ్యస్య 22,000 గర్భస్థలేషు వ్యాపకాః సురక్షా వ్యవస్థాః కృతాః సంతి. భవద్భ్యః సర్వేభ్యః నవరాత్ర మహోత్సవస్య హార్దిక్యః శుభకామనాః ఇతి వార్తాః.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోత.

లకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని కార్యక్రమం వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 5:00 ప్రసార విశేషాలు. అనంతరం 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఎ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రక్తహీనతకు గల కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 చిత్రసీమ. 8:00 దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి రూపకం ఆకాశవాణి మార్కాపుర కేంద్రం నుంచి వింటారు. అనంతరం 8:15 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేసం సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవన శైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ ను ఒక సరళమైన అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేసాన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ,

ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ వ్యక్తం చేసిన ఆందోళనలో సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా ఓహెచ్సిహెచ్ఆర్ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ రోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట కాదనరాధ లేదనరాధ. ఈ పాటకు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. వినండి కాదనరాధ లేదనరాధ ఈ మాసపు పాట.

మీరింతవరకు కాదన రాధ వేదన లేదన రాధ ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: హైదరాబాద్ అంతా సందడితో కోలాహలంగా ఆడపడుచుల ఆటల పాటలతో కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరుగుతోంది కదా. ఎక్కడ చూసినా పూలు, ఆడవారు, బతుకమ్మలు ఆడటం నిన్నటి నుంచి ప్రారంభమైపోయింది. మరి ఒక్క హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఊరూరా, వాడవాడ, పల్లె పల్లెన ఆడపడుచులందరూ కలిసి సరదాగా సందడిగా ఆటలతో పాటలతో సందడి చేస్తూ ఉన్నారు మన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. అదే బతుకమ్మ పండగ వచ్చేసింది, నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది కూడా. ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ బతుకమ్మ ఆడవారి ఆత్మగౌరవాన్ని అందరికీ తెలియచేస్తుంది, వారి యొక్క ఐక్యతను ఇది గుర్తు చేస్తుంది మనకి. తెలంగాణ రాష్ట్ర పండుగగా ఏర్పడిన ఈ బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు మన తెలంగాణ ఆడపడుచులు. మరిన్ని విశేషాలు ఈ బతుకమ్మ పాట విన్న తర్వాత తెలుసుకుందాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

దేవీ శరణ్ నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. దసరా నేపథ్యంలో రాజరాజేశ్వరి మాత ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. విద్యుత్ దీపాలంకారాలతో జగజ్జనని రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కుంకుమార్చనలు,

చండీ హోమాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నగరంలోని స్టోనస్పేట ప్రాంతంలో కొలువుదీరిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. రంగనాయక స్వామి ఆలయం నుంచి నగర ప్రధాన వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ భక్తి పారవస్యంతో తొలి రోజునే ఈ యాత్ర జరుగునుంది. మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర శ్రీ శ్రీకృష్ణ ధర్మరాజ దేవస్థానంలో నెల్లూరు గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి తదితర ఆలయాలు వేడుకగా ముస్తాబయ్యాలి. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు. 11వ తేదీ చండీ అలంకరణ, 12న భవానీ అలంకారం, 13న గాయత్రి అలంకారం, 14న అన్నపూర్ణ అలంకారం, 15న గజలక్ష్మి, 16న సరస్వతి, 17న శ్రీ కాళిక, 18న శ్రీ దుర్గా, 19న శ్రీ మహిషాసుర మర్దిని, 20న రాజరాజేశ్వరి అలంకారాలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.

సోమశిల జలాశయానికి శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 244 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 19.445 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 289.29 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17, -18 రివర్స్ న్యూయిస్ ద్వారా 50 క్యూసెక్కులు డెల్టాకు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 101 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేస్తున్నారు.

నెల 12వ తేదీ నుంచి పాఠశాలలకు దసరా సెలవులు. విద్యాశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించామని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే ఆయా విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

కౌన్సిలింగ్ పోర్టల్లో నమోదైన అభ్యర్థులకు ఈ నెల 12వ తేదీ ఉద్యోగాలకు ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్వర్ణ గ్రామ వార్డ్ అధికారి వసుమతి ఒక ప్రకటనలో తెలియజేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. అపోలో టైర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తారని ఆమె వివరించారు.

0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో మీరింతవరకు స్థానిక సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల

నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత గత గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల, సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద అండర్ పాస్ నిర్మాణంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు తగ్గుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం మంత్రి నారాయణతో పాటు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతీయ రహదారిపై 115.27 కోట్లతో 6 లైన్ల అండర్ పాస్ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు సాధించినట్లు గుర్తు చేశారు. పనులు ప్రారంభించిన తేదీ నుంచి 15 నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించే ఏపీ స్పెషల్ టెట్ ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. నెల్లూరు రూరల్ పొట్టేపాలెంలోని అయాన్ డిజిటల్ కేంద్రం, జై శ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్ కేంద్రం, గంగవరంలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల, గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల హాల్ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి వెల్లడించారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ధృవీకరణకు మెడికల్ బోర్డు పరిశీలన ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వారి వ్యాధి నిర్ధారణ పరిశీలన ఉంటుందని తెలిపారు. మెడికల్ బోర్డు ఎదుట హాజరై కొత్త ధృవపత్రాలు పొందాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు సూచించారు. జిల్లాలో ఇసుక లభ్యతను మరింత పెంచి నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నిరంతరాయంగా ఇసుక సరఫరా చేయడంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. గత బుధవారం కలెక్టరేట్లోని తన చెంబర్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరా, కొత్త ఇసుక రీచ్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీచుల్లో మిగిలి ఉన్న ఇసుకను వెలికి తీయడం తదితర అంశాలపై సమీక్షించారు. ఇసుక లభ్యతను పెంచే చర్యల్లో భాగంగా జిల్లాలో 2 కొత్త ఓపెన్ సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్లకు అనుమతి మంజూరు చేశారు. అందులో నెల్లూరు రూరల్ మండలంలోని గోలకందుకూరు ఇసుక రీచ్లో 1,50,690 మెట్రిక్ టన్ల ఇసుక, దేవరపాలెం ఇసుక రీచ్లో 68,505 మెట్రిక్ టన్ల ఇసుక అందుబాటులో ఉంది. ఈ 2 కొత్త ఇసుక రీచ్ల ద్వారా 219,195 మెట్రిక్ టన్ల ఇసుక అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలోని ఫతేఖన్పేట రైతు బజార్లో బియ్యం విక్రయాలను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్న బియ్యం ధర కిలోకు 72 రూపాయల నుంచి 75 రూపాయల వరకు ఉన్నాయని, ఓపెన్ మార్కెట్లో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. సార్టెక్స్ పాలిష్డ్ బీపీటీ రకం బియ్యాన్ని కిలో 47 రూపాయలకు, 26 కిలోల బస్తాను 1,222 రూపాయలకు, అలానే సార్టెక్స్ పాలిష్డ్ కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో 48 రూపాయలకు, 26 కిలోల బస్తాను 1,248 రూపాయలకు విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని రైతు బజార్లు, నవాబ్పేట, ఫతేఖన్పేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా 8వ తేదీ నుంచి ఈ విక్రయాలు అందుబాటులోకి వస్తాయని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల అధిపతులు తమ శాఖలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు ఈ విషయాన్ని తెలియజేసి ఉద్యోగులు తమ వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సమక్షంలో సమర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో సూచించారు.
అలానే అన్ని శాఖల అధిపతులు గతంలో ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు

0: గురించి ప్రత్యేక నివేదికను అందజేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని, రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు వినీత పేర్కొన్నారు. విత్తన దినోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్లో ఉన్న ఏఆర్ఎస్ లో గత సోమవారం జరిగింది. శాస్త్రవేత్తలు సాగుకు సంబంధించి యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించారు. సాగులో సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త యు వినీత మాట్లాడుతూ, సోమశిల జలాశయంలో 19 టీఎంసీలో నీరు ఉందని, రబీలో వరి సాగు సజావుగా సాగాలంటే 35 నుంచి 40 టీఎంసీలో నీరు అవసరమవుతుందని చెప్పారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలైన జొన్న, పెసర, మినుము, కంది తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో నెల్లూరు మసూరి, ఎన్ఎల్ఆర్ 3354 తదితర రకాలు అధిక దిగుబడిని ఇస్తాయని చెప్పారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ ఎన్వి సర్ల మాట్లాడుతూ, వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, రాగి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు మెరుగైన ఉపాధి మార్గాలు చూపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమకుమారి తెలిపారు. నెల్లూరు నగరం అంబేద్కర్ భవన్లో గత సోమవారం ఎస్సీ నిరుద్యోగ యువతకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే స్వయం ఉపాధి పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమకుమారి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ముద్రా యోజన, మత్స్య సంపద యోజన, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్, విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వాస్, కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్, ఎంఎస్ఎంఈ తదితర పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు ఇజ్రాయెల్ దేశంలో నెలకు దాదాపు 2 లక్షల రూపాయల వేతనంతో ఉపాధి పొందే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 10వ తరగతి చదివిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీధరబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్, ఫిషరీస్, హార్టికల్చర్ ఏడీలు చాంద్ బాషా, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనుమానాస్పద, తప్పిదాలు ఉన్న ఓట్లపై విచారణ జరిగింది. జూలై 31వ తేదీన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలో 16,84,056 మంది ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. అలానే 2,90,683 మంది చిరునామాల్లో లేనట్లుగా గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ చేశారు. ఈఆర్ఓలు వీటిపై విచారణ నిర్వహించారు. ఈ నెల 16న ప్రచురించబోయే తుది జాబితాలో చేర్చేందుకు మరో 8,891 మంది ఓటర్లు అర్హులు కాదని గుర్తించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్ శుక్లా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో శుక్రవారం నుంచి బీఎల్ఓలు తమ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి తొలగించబడిన 2,99,544 మంది ఓటర్ల జాబితాలతో ఇంటింటికి వెళ్లి పునఃపరిశీలన చేస్తారని చెప్పారు. పొరపాటున ఎవరి పేరైనా తొలగించి ఉంటే వారి చేత ఫారం 6 ద్వారా ఓటర్ జాబితాలో పేరును చేరుస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు నగర అడిషనల్ ఎస్పీ దీక్ష తెలిపారు. గత శుక్రవారం ఆమె రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్ల నిర్వహణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, రద్దీ నియంత్రణ తదితర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆమె సూచించారు. దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 139 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సాధారణ ఛార్జీలతోనే ఇవి నడవనున్నాయి. హైదరాబాద్కు 31, బెంగళూరుకు 27, చెన్నైకు 8 బస్సులు ఏర్పాటు చేయగా ఇవి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుగుతాయి. తిరుపతికి 10 బస్సులు, విజయవాడకు 10, కడపకు 6, కర్నూలుకు 4, బద్వేలుకు 6, రాజంపేటకు 4 బస్సులు ఇంకా ఇతర ప్రాంతాలకు శనివారం నుంచి దసరా రద్దీ ముగిసే వరకు నడుస్తాయి. ప్రత్యేక బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి షమీం కోరారు. స్వచ్చంద్ర అవార్డులు ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛమైన నెల్లూరు సాధనకు ప్రతి ఒక్కరూ మరింత అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసిన స్వచ్చంద్ర అవార్డులో భాగంగా జిల్లాలో ఎంపికైన 79 మంది అవార్డు గ్రహీతలకు గత సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవార్డులు అందుకున్న వారిలో నూతన ఉత్సాహాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. ఇదే ఉత్సాహంతో ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె గురవయ్య పిలుపునిచ్చారు. నెల్లూరులోని డైకస్ రోడ్ సెక్షన్లో గత బుధవారం సేవా సేతు అభియాన్లో భాగంగా విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రైతులు, ప్రజలు పీఎం సూర్యగర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె గురవయ్య కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. గత బుధవారం కలెక్టరేట్లోని తెక్కన ప్రాంగణంలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగశైలజ నెల రోజులుగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మన అంగన్వాడీ మన బాధ్యత పేరుతో నిర్వహించిన పోషణ మాసోత్సవ కార్యక్రమాల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రతి చిన్నారిపై వ్యక్తిగత శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తరువాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈరోజు ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు.

0: मोड भी शामिल है.
1: Elaborating on how this vision evolved from Gujarat to drive national economic growth, Rahul Modi, member of National Shipping Board, said,
2: जब मोदी जी गुजरात के मुख्यमंत्री कार्यकाल में उनकी जो सोच थी कि समुद्र और बंदरगाह केवल कार्गो हैंडलिंग के साधन नहीं है बल्कि इकोनॉमिक डेवलपमेंट और ग्रोथ इंजन बनने की पूरी ताकत रखते हैं. इसी सोच के साथ पोर्ट्स को उन्होंने रोड, रेलवे, इंडस्ट्रियल क्लस्टर, एसईजे, लॉजिस्टिक, इंटरनेट कनेक्टिविटी से जोड़ा और आज गुजरात भारत का सबसे ज्यादा कंटेनर मैन्युफैक्चर
1: By transforming coastlines into powerful economic engines, India's port-led development continues to navigate the country towards global maritime leadership and Viksit Bharat. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
3: In Saudi Arabia, attack on the international airport in Riyadh has killed 12 people and injured more than 300 others. The strike, which hit a domestic flight terminal complex yesterday, killed four Saudi citizens, two Bangladeshi nationals, and one citizen each from the United States, Egypt, Jordan, Syria, Sudan, and Palestine. This incident is part of a sudden surge in attacks targeting Saudi airports, military infrastructure, and oil facilities following a recent offensive by a Saudi-led coalition against Iran-backed Houthi rebels in neighboring Yemen. While the Houthis claimed responsibilities for earlier airport strikes that killed three people, they have not yet reacted on the recent attack, though they did accuse Saudi Arabia of bombing the airport in the Yemeni capital of Sana'a. In men's cricket, India will face West Indies in the third T20 International at Holkar Stadium in Indore today. The match will begin at 7 p.m. Indian Standard Time. The five-match series is level at 1-1 after West Indies defeated India by 6 wickets in the second T20 International in Ranchi on Friday evening. The match witnessed a run fest with 501 runs scored as West Indies chased down India's target of 250 with more than an over to spare. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
4: Thank you, Saira. NIA registers case begins probe into Flight Dubai Act attack, writes Hindustan Times, while Sunday Pioneer headlines NIA registers FIR to probe conspiracy in Flight Dubai cockpit attack. The Sunday Express writes, circumstances changed, U.S. trade pact to be finalized accordingly, says Commerce and Industry Minister Piyush Goyal. The Sunday Statesman reports, UP Chief Minister Yogi Adityanath accepts Akhilesh's challenge to contest from Ayodhya, asks him to follow suit. The Sunday Express writes, rupee near 97 versus dollar, RBI unveils measures to curb speculation. And finally, Lakme Fashion Week, returning to Delhi this week, will see designers experimenting with their signature regional craftsmanship. The Economic Times writes, Indian fashion set to put best looking foot forward. And with that, it's back to you, Saira.
3: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi to launch development projects worth over 13,000 crore rupees in Chennai, Tamil Nadu this afternoon. Pradhan Mantri Dhan Dhani Krishi Yojana completes 1 year today. Northern Railway says all train services to operate as per the normal schedule today. Navratri, 9-day-long festival to worship goddess Durga begins with religious fervor and gaiety. Saudi authorities say attack on Riyadh airport killed 12 people and wounded over 300. And in men's cricket, India to take on West Indies in third T20 International in Indore this evening. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
5: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన ఏబిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. మంత్రిని కలిసిన ఎంపీ, ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, సేవా సంకల్ప అభియాన్, ప్రాణాలు కాపాడాలన్న ఎస్పీ, కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్, పోషణ్ మాసం, పాస్ పుస్తకాలు పంపిణీ, ధాన్యం సేకరిస్తామన్న మంత్రి, ఆయిల్ ప్లాంటేషన్, పీపీఏ బృందం ప్రాజెక్టు పరిశీలన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఉండవల్లిలో రాష్ట విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. గత 2 ఏళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుక

0: ట్రక్కులను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్క్ లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్దం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్దం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో 48 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71,000 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: శ్రోతలకు నమస్కారం. 102.7 MHz పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్

ఆకాశవాణి సింహపురి కేంద్రం, తెలుగు గంగ కాలనీ, పిన్ నెంబర్ 524004, పొదలకూరు రోడ్, నెల్లూరు. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, సుప్రియ వీరంతా కోరుతున్నారు, మా కోసం ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి గోపెమ్మ చేతిలో అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

చక్కటి పాట విన్నారు కదా. ఈ పాటను కోరుకున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపాలె నుంచి పండితాడి శ్రీనివాసరావు, గంగా భవాని, ఇంకా అఖిల్ వర్మ, అర్జున్ వర్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ప్రసారం చేయగలరు అని కోరారు. తర్వాతి పాట వినే ముందుగా ప్రకటన వింటారు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.
1: మనోరంజన కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నారు. మాకోసం ఆంధ్రకేసరి చిత్ర నుంచి వేదన్లా ఘోషించే గోదావరి అనే పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీ వైస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

తద్ధీం తక థిమి తక చను తక థిమి తక చను తాం తద్ధీం తద్ధీం తక థిమి తక చను తక థిమి తక చను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు

మనోరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు? హలో,
2: నమస్తే మేడం.
1: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: ఉమ్మడి కుటుంబంలో చెప్పాలని ఉంది కదా, చెప్పాలని.
1: అలాగేనండి, మరి విందామా?
2: దుమ్మలపల్లి గోపీనాథ్ గారు, మొహమ్మద్ రఫీ, ఇనమడుగు నుంచి.
1: అలాగేనండి,
2: బాగుంది మేడం.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు. 102.7 MHz పై హలో.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగరుడు అన్న గ్రామం హరణరెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి హరణద్ రెడ్డి గారు. మీరెలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలు మేడం. దసరా మరియు నవరాత్రి శుభాకాంక్షలు మేడం అడ్వాన్స్ గా.
0: నమస్కారాలండి. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. చెప్పండి ఏ
1: పాట మేడం. తప్పు చేసి పప్పు

0: మేడం సినిమా పేరు. బృందావనమాలి అనే పాట ఉంటుంది మేడం.
1: అలాగేనండి.
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటు అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.
0: ఓకే మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
2: అవునండి మేడం, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
1: జాకిర్ గారు,
2: ముందుగా మా డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన శ్రీవత్సల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు అండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: మేడం, ఈ రోజు విజయదశమి స్టార్ట్ అయింది, చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మేడం ఈ సంవత్సరం చాలా దగ్గర. మా ధనలక్ష్మీపురంలో కూడా అమ్మవారు ఆలయానికి బాగా లైటింగ్ గీటింగ్ చేసాము. రాత్రి కూడా మేము కూడా పాల్గొన్నాం దాంట్లో,
1: చాలా సంతోషం.
2: అందుకోసం మేడం ఈరోజు శివరామరాజు సినిమాలో అమ్మా భవాని పాట వినిపించండి. మా తెలుగు శ్రోతలు ఉన్నారు మేడం, నాలుగు పేర్లు చెప్పాలి మేడం. అహోబలం వెంకటేశ్వర్లు, చాపల వెంకటేశ్వర్లు, చెవన్ హిల్స్ టైలర్ కృష్ణన్న, సోమనాథన్ జనార్దన్ రావు, శంకరయ్య, గోపినాథు, ఇంకా తెలుగు శ్రోతలందరి కోసం మేడం ఈ పాట.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు అండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్ కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా పాటపూడి గ్రామం గొబ్బులిపుల్లో పాటిన మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మీ పేరు చెప్పలేదు.
1: తిరుపాల్ మేడం.
0: తిరుపాల్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి. ఎవరి కోసం ఈ పాట?
1: అందరి కోసం మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా?
1: విందాం సార్.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో హలో బ్రిడ్జ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్పండి మీ పేరు. శ్రీహరి గారు. శ్రీహరి గారు ఎలా ఉన్నారు? చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు ఈరోజు? అలాగేనండి, మీకోసం మంచి రోజులు వచ్చే చిత్రం నుంచి పాట అడిగారు కదా, ఈ పాట విందాం. ధన్యవాదాలండి.
1: సరే అమ్మా.

0: హలోబర్చి కార్యక్రమంలో శ్రోతలు ఇప్పటి వరకు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా నచ్చిన పాటలు కోరి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలోబర్చి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ముందుగా మాకోసం భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్ర నుంచి వామో వాయో అనే పాటను వినిపించగలరు అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నారు శ్రోతలు. మాకోసం జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ప్రణామం ప్రణామం అనే పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా ఇల్లంతు నుంచి రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనితారాజ్, సునీతారాజ్, ఇంకా భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమ్మి వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాము.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రం నుంచి మధుర మురళి అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకటమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఇంకా మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. వీరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి, మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
2: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో మా కోసం పవిత్ర బంధం చిత్ర నుంచి అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. కార్యక్రమంలో మా కోసం కొత్త అల్లుడు చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ పులిపాటి వెంకటేష్, ఇంకా సత్యవతి, లక్ష్మీకాంత్, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, ఇంకా మహబూబ్ నగర్ నుంచి రవళి వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాము.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో మా కోసం రావణుడే రాముడైతే చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాడ నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

ఫలాభిరుచి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్ది మందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: బీతే వర్షో మే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కే మాధ్యమ సే బహుత్ కుచ్ హాసిల్ కియా హై. హమారే సామ్నే వికసిత్ భారత్ కా ఏక్ విరాట్ సంకల్ప హై. ఇసిలియే హమే అప్నే ప్రయాసో కో నిరంతర వ్యాపక కర్తే రహనా హై. హమే IMT కో ఏక్ ఐసా ప్లాట్ఫామ్ బనానా హై జో టెక్నోలోజీ, రీసెర్చ్, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఐడియా కా ఏక్ జంక్షన్ బన్ సకే.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత భారత్ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: 7 అక్టోబర్ 2001 గుజరాత్ కే ముఖ్యమంత్రి కే రూప్ మే శపథ్ లీ థీ తబ్ సోచా నహీ థా కి కభీ యే పడావ్ భీ ఆయేగా. ఆజ్ ముజే హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కే తౌర్ పర్ నిరంతర సేవా కర్తే

0: हुए 25 वर्ष पूरे हो गए। ये जनता जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है।
1: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
3: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాథ్ సాథ్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్ని భూమికా నిభాయి హై. హమారే లియే సముద్ర వ్యాపార్ కే సాథ్ సాథ్ హమారీ సమృద్ధి యానీ హమారీ ప్రాస్పెరిటీ, హమారీ సెక్యూరిటీ, హమారీ సంస్కృతి ఔర్ హమారీ సివిలైజేషన్ కా భీ ఏక్ అభిన్న హిస్సా రహా హై.
1: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ది పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్, అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి సూచించిందని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
4: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల విధానంలో మొత్తం

0: 175 రకాల పనులకు అనుమతి కల్పించింది. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్య సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: 25 ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్దికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
1: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
3: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: భారత వాయుసేన 29వ అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. ఈ నెల 31వ తేదీ ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అశుతోష్ దీక్షిత్ గతంలో పలు కీలక కార్యాచరణ, వ్యూహాత్మక బాధ్యతలు నిర్వహించారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
1: ఏఐ ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాల వృద్ది, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ది నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ డీప్ ఫేక్

0: మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మ నిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
0: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: డంపింగ్ యార్డ్లకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇక ఇప్పుడు విజయవాడలో దసరా శరన్నవరాత్రి.

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేశామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత అనే లక్ష్యంతో క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈసారి ఏర్పాట్లు చేసినట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లను రద్దు చేసింది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పించబడుతుంది. ఈరోజు ఉదయం స్నపనాభిషేకం, అలంకార పూజలు ముగిసిన అనంతరం 8 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించబడుతోంది. ఇక మిగిలిన రోజులు అంటే రేపటి నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతాయి. అమ్మవారి దర్శనం కొరకు భక్తులు వినాయక ఆలయం నుండి క్యూలైన్ ద్వారా వచ్చి దర్శనం అనంతరం కనకదుర్గ నగర్ మీదుగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఉచిత పాదరక్షల స్టాండ్స్, లగేజ్ భద్రపరిచే ప్రదేశాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అధికారిక పోర్టల్ ద్వారా 1000 రూపాయల టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే బంగారు వాకిలి ముఖమండపం నుండి దర్శనం కల్పించబడుతుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, ట్రస్ట్ బోర్డు సభ్యుల సిఫార్సుల ద్వారా అనుమతించబడే వారికి కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలోనే బంగారు వాకిలి దర్శనం అనుమతించబడుతుంది. ఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చి స్వయంగా విచ్చేసే ప్రముఖులకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, రాత్రి 7:45 నుండి 9:45 వరకు ప్రత్యేక దర్శనం కేటాయించబడింది. ఈ ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పించే క్రమంలో సామాన్య భక్తుల ఉచిత క్యూలైన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకుండా క్యూలైన్లలో రద్దీ ప్రవాహం నిరంతరం సాగేలా ఆలయ అధికారులు పూర్తి సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల అవగాహన కొరకు 1000 రూపాయల ప్రత్యేక ముఖమండప దర్శన మార్గం అని సూచించే స్పష్టమైన సైన్ బోర్డులను ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేశారు. క్యూలైన్ మొత్తం మీద ఎంత దూరంలో ఉన్నారు, మరుగుదొడ్లు, మంచినీటి కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయన్న సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. 1000 రూపాయల టికెట్లు

కలిగిన భక్తులను వారి స్లాట్ సమయాలకు అనుగుణంగా ఉదయం 5 గంటల నుండి కుమ్మర్పాలెం సెంటర్ నుండి కొండపై గల ఓం టర్నింగ్ వరకు దేవస్థానం ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా చేరవేస్తారు. తిరుగు ప్రయాణానికి సంబంధించి దర్శనం ముగిసిన అనంతరం భక్తులు రథం సెంటర్ ఫ్లైఓవర్ కింద గల ఫుట్ బ్రిడ్జ్ మీదుగా కాలువ ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ నుండి కుమ్మర్పాలెం చేరుకోవడానికి నిరంతరాయంగా తిరుగు ప్రయాణ బస్సులను సిద్దంగా ఉంచారు. ఇక ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అందులో తొలి రోజైన ఈ రోజు ఆశ్వయుజ శుద్ద పాఠ్యమును పురస్కరించుకుని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక రేపు శుద్ద విధియ స్వామివారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలోను, ఆ మరుస్టు రోజు మంగళవారం శుద్ద తదియ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. 14వ తేదీ శుద్ద చవితి బుధవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలోను, శుద్ద పంచమి 15వ తేదీ గురువారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక శుక్రవారం 16వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా 17వ తేదీ శుద్ద సప్తమి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు కనిపిస్తారు. ఇక 18వ తేదీ దుర్గాష్టమి ఆదివారం నాడు శ్రీ దుర్గాదేవి అలంకారంలోను, 19వ తేదీ సోమవారం శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలోను, 20వ తేదీ చివరి రోజు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉపాలయమైన శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామివారి ఆలయంలోనూ ఇవే అలంకారాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక 5,116 రూపాయల ప్రత్యేక కట్కమాలార్చన పూజ నూతన పూజా మండపంలో రేపటి నుండి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ఇద్దరికి ప్రవేశం కల్పించబడుతుంది. అలాగే 3,000 రూపాయల ప్రత్యేక కుంకుమార్చన పూజ ప్రతిరోజు 2 విడతల్లో జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరుగుతాయి. వీటికి కూడా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ఇక 3,000 రూపాయల ప్రత్యేక శ్రీచక్ర నవావర్ణార్చన పూజ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇద్దరికి మాత్రమే ప్రవేశం. అలాగే 4,000 రూపాయల ప్రత్యేక చండీ యాగము యాగశాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కలస ప్రతిష్ట సమయం ఉదయం 9 గంటలకు ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఇక పరోక్ష పూజలకు సంబంధించి ఇంటి వద్ద నుంచే పాల్గొనేలా రోజుకు 1,500 రూపాయల చొప్పున మొత్తం 10 రోజులకు గాను 11,116 రూపాయలుగా నిర్ణయించారు. ప్రసాదాలు పోస్టు ద్వారా అందుతాయి. బుకింగ్ కొరకు వాట్సాప్ నంబర్ 9552300009 అందుబాటులో ఉంటుంది. ఈ శరన్నవరాత్రుల కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రభుత్వ శాఖల సమన్వయంతో రద్దీని తగ్గించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వినాయక గుడి నుండి 1,650 మీటర్ల పొడవున క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే సీతమ్మవారి పాదాలు మున్సిపల్ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద రైల్వే స్థలంలోనూ 70 కంపార్ట్మెంట్లతో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలను నిర్మించారు. ఇక నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా అల్పాహారం, శుచికరమైన నిరంతరం భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 18 కౌంటర్లు, లడ్డూ ఏటీఎంల ద్వారా 60 లక్షల లడ్డూ ప్రసాదాలు పంపిణీకి సైతం సిద్దం చేశారు. అదేవిధంగా 54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లు స్నానాలు షవర్లను ఏర్పాటు చేశారు. కొండపైకి అనుమతి లేని ప్రైవేటు వాహనాలు రాకుండా బూమ్ బ్యారియర్లు, ఫేషియల్ రికగ్నైజేషన్, క్యూఆర్ స్కానింగ్ తనిఖీలుంటాయి. 5,000 మందికి పైగా సిబ్బంది 3 షిఫ్టుల్లోనూ 24 గంటల పాటు సేవలందిస్తున్నారు. అదేవిధంగా దర్శన సమాచారం, క్యూలైన్ అప్డేట్లను మైకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ ఆచారం ప్రకారం నైవేద్య సమయాల్లో దర్శనాలు నిలిపివేసే సమాచారాన్ని ముందే మైకుల ద్వారా తెలియజేస్తారు. ఉదయం 3 గంటల నుండి 3:15 వరకు బాలభోగ నివేదన ఉంటుందని, ఇక ఉదయం 6 గంటల నుండి 6:15 వరకు ప్రాతకాల చిత్రాన్న నివేదన ఉంటుందని, 10:30 నుంచి 10:45 వరకు రాజభోగ నివేదన, మధ్యాహ్నం 12 గంటల నుండి 12:15 వరకు పంచభోగ నివేదన ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుండి 4:15 వరకు విశేష భోగ నివేదన ఉంటుందని, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మహానివేదన పంచహారతులుంటాయని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము 14వ తేదీ బుధవారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక శుక్రవారం 16వ తేదీ మూలా నక్షత్రం రోజున సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్య రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్తాలు సమర్పిస్తారు ప్రభుత్వం తరపున. ఆ రోజు ఆర్జిత సేవలు సర్కారు వారి సేవగా మాత్రమే జరుగుతాయి. భక్తులు వర్చువల్ గా వీక్షించవచ్చు. ఇక 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు అర్చక సభ, 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేద విద్యుత్ సభ, పండిత సత్కారాలు జరుగుతాయి. ఇక ఆఖరి రోజైన 20వ తేదీ విజయదశమి రోజు ఉదయాన్న మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు పవిత్ర కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇప్పటివరకు మీరు విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆచార్య ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఎస్, మనమైతే ఉన్నాము హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఇంకా అంటే ఇందాక 20+ అన్నారు కదా, ఇప్పుడు 20 నెంబర్ అయితే ఇంకా అలానే ఉంది. నో ప్రాబ్లం.

0: అయితే పంపించండి, ఎస్పెషల్లీ ఇలాంటి ఆన్సర్స్ కోసం. నేనైతే ఎన్ని మెసేజెస్ వచ్చినా చదువుతూనే ఉంటాను. అండ్ హలో నందుజీ, సండే స్పెషల్ దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు దేవి దుర్గమ్మ పాటలు. ఓకే, ఒకటేమిటి ఎన్నెన్నో వింటూ మా నందుజీ ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సో ఆనందంలో ముందు మెసేజ్ పంపించేశారు, తర్వాత అరే ఫ్రమ్ పంపలేదు కదా అని పంపించారు. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఇంకా శుభోదయం అండి, దేవి శరణ్ నవరాత్రులు పర్వదిన మనఃపూర్వక శుభాకాంక్షలు అంటూ కున్నట్ల సునీల్ లక్కరెడ్డిపల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎలా ఉన్నారు క్షేమమేనా అంటూ సప్తవర్ణ శోభిత, ఓకే వీరుజల్లు ఆత్మీయ అనుబంధాల బొమ్మరిల్లు, ఓకే ఉప్పంగు ఆనంద భాష్పాల చిరుజల్లు మన ఈ హరివిల్లు, అబ్బా ఎంత బాగా పంపారండి. ఎవరు అంటే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే శివా శ్రీఫ్ అని దేశాయిపేట వేటపేలం నుంచి రైట్ ఆన్సర్. హలో మేడం అంటూ అనంతపురం నుంచి శ్రీవిద్య సునంద ఆన్సర్ వచ్చి ఓకే సూపర్ రైట్ ఆన్సర్స్ ఏ పంపిస్తున్నారు అందరూ. అండ్ ఇంకా డేవిడ్ రాజు గారు హాయ్ అల్కనంద గారు అన్నారు, నేను సూపర్ గా ఉన్నానండి. సో ఆన్సర్ మరి కొద్దిసేపట్లో రివీల్ చేసేస్తాను. సెకండ్ క్వశ్చన్ కైనా మీరు ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఓకే కృష్ణుడు అంటూ పంపించారు నరేష్ గారు. నరేష్ గారు ఆన్సర్ వినేసేయండి, నెక్స్ట్ చెప్పేస్తాను. కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, అర్జున్ పక్కడే ఉంటారు కదా బావా బావమరులు ఎప్పుడు. సో ఆయన గురించి అయితే తపస్సు చేయలేదు, ఆన్సర్ మరి కొద్దిసేపట్లో చెప్పేస్తాను. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండల మల్లికార్జున్ రావు, ఓకే కామర్స్ లెక్చరర్ అంట. ఓకే మరి లెక్చరర్ గారు రాంగ్ ఆన్సర్ పంపిస్తారా చెప్పండి. సో రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా ఇక్కడైతే చాలా మంది చాలా ఆన్సర్స్ పంపించారు, ఇవన్నీ కూడా చదివి వింటున్నాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అర్జే అల్కనంద.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా భలేగుందే, చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ అజయ్ అల్కనంద అండ్ మనమే నామ్ హరివిలులో. సో చాలా ఆన్సర్స్ అయినవి వచ్చేస్తున్నాయండి. సో చూద్దాం ఎవరు అంటే, ఓకే దైవిక గారు మెసేజ్ పంపించారండి నిజాం. ఓకే దైవిక ఆయుధమా? ఓకే దైవిక ఆయుధానికి ఒక పేరు ఉంటుంది కదా, అదే నేను అడిగాను. ఇదికే ఎవరు అంటే గుడ్ తులసీదాస్ నవీపేట్ మండలం నుంచి పంపించారండి. ఇట్స్ ఓకే అండి, నేను మరికొద్దిసేపట్లో ఆన్సర్ రివీల్ చేసేస్తాను. ఇప్పుడైతే ఎవరు మళ్ళీ పంపించకండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మెసేజ్ పంపించింది ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు, అమలాపురం నుండి పంపారు. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి. అబ్బా ఇలా చిన్న చిన్న పేర్లుంటే చదవడానికి ఎంత ఆనందంగా ఉంటుందో. అండ్ ఎస్

నెక్స్ట్ గుడ్ మార్నింగ్ వెళ్తుందా మేడం అంటున్నారు ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఓకే సాఫియా గొల్లపూడి నుంచి హాయ్ మేడం అంటున్నారు, వెరీ బిగ్ హాయ్ మీకు, బట్ నెక్స్ట్ టైం ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఓకే శివుని కోసం అంటున్నారు, శివుని కోసమే బట్ ఎందుకు శివుడు ఏమిస్తారని చెప్పి ఏం కోరుకోవడానికి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ కిరణ్ కుమార్ తిరుమల నుంచి, అబ్బా తిరుమల గురించి కూడా మాట్లాడుకున్నాం, ఇంకా అక్కడి నుంచే మెసేజ్ వచ్చేసింది. సో మీ అదృష్టం అండి అక్కడ ఉండడం. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నమస్తే, ఓకే నమస్తే అక్క గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైటీ గాడ్స్, ఓకే బట్ ఎవరు ఇది, మీ పేరు పంపించలేదు అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పంపించలేదు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పొన్నూరు మండలం నుంచి పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బి ఆదామ్ అండ్ ఇంకా ఓకే మల్లీశ్వరి గారు. ఓకే అండి, సో అసలు ఆన్సర్ ఎలా పంపించారో తెలుసా, మహాశక్తివంతమైన దివ్య ఆయుధం అస్త్రం కోసం ఘోరమైన తపస్సు చేశారు. సో డిస్క్రిప్షన్ అంతా పంపించారు, మెయిన్ అడిగిన క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ పంపించలేదండి. ఓకే నెక్స్ట్ ఎవరు అంటే ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అంటున్నారు లెమలపాడ నుంచి భాను గారు. సో ఎస్ ఫ్రెండ్స్ ఇవి అనమాట ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 90% అందరూ రైట్ ఆన్సర్స్ ఏ పంపించారు. సో అయితే మన ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, మహాభారతంలోని వనపర్వంలో వచ్చే కిరాతార్జునీయం ఘట్టంలో మన ఈ ఆన్సర్ అనేది ఉంటుంది, అంటే ఈ అర్జునుడు దేనికోసం ఏ అస్త్రం కోసం పోరాడాడు అని చెప్పి. సో పాండవులు మరి అజ్ఞాతవాసంలో వనవాసం ఉన్న సమయంలో మనకి భవిష్యత్తులో కురుక్షేత్రం జరగబోతుంది అని తెలుసుకుని దివ్యాస్త్రాలన్నీ కూడా సంపాదించాలి అని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు సూత్రధారి వచ్చి మరి అందరి మేలు కోరుకుని సలహాలు ఇస్తారు, కాకపోతే అది తీసుకుంటారు కొంతమంది, కొంతమంది దాన్ని తీసుకోరు, అదే డిఫరెన్స్ అన్నమాట. అయితే శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై కఠినమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధిస్తారు. సో ఆన్సర్ వచ్చి పాశుపతాస్త్రం అన్నమాట. అండ్ ఇంకా పంపించారు ఎవరు అంటే ఓకే రామకుమారి గారు మార్కాపురం నుంచి. సో నేను చెప్తుంటేనే రివీల్ చేస్తుంటేనే ఆన్సర్ పంపించేశారు. సో యస్ ఫ్రెండ్స్ మరి అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు, మరి అర్జునుడు ఇక్కడ విజయుడు అయ్యాడు కాబట్టే విజయవాడ అని చెప్పి మన బెజవాడకి ఆ పేరు అనేది వచ్చిందనమాట. యస్ ఫ్రెండ్స్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సో రీసెంట్ గా నోబెల్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేశారు కదా, సో మరి 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్, అంటే ఏ టాపిక్ కి వచ్చింది, ఏ టాపిక్ కంట్రిబ్యూట్ చేసినందుకు, లేదా ఎవరికి లభించింది? యాక్చువల్ గా ముగ్గురు డాక్టర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మీరు ఒకళ్ళ పేరు పంపించినా ఐ విల్ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్, లేదా అసలు వాళ్ళ పేర్లు ఎందుకు మేము టాపిక్ చెప్పేస్తాం అనుకున్నా ఇట్స్ ఓకే. సో 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ వచ్చింది లేదా ఎవరికి లభించింది, అండ్ మీరు మాకు ఆన్సర్స్ పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 8662488164 2488814. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ యస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరి కోసం నాగబంధనం ఈ ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్ నిన్న మనమనం హరివిల్లో. అండ్ నేను అడిగాను సెకండ్ క్వశ్చన్, 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ మరియు మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది లేదా ఎవరికి లభించింది అని చెప్పి. ఎస్, చాలా అంత వచ్చేసాయండి. ఎంఎస్ దుర్గారావు గారు హలో మేడం అంటున్నారు. హాయ్ అండి, ఏంటి వాళ్ళ క్లాస్ కి లేట్ గా వచ్చారు, ఐ మీన్ అదే ప్రోగ్రామ్ కి. అండ్ మురళి గారు కూడా హాయ్ అల్కనంద గారు అంటున్నారు. హాయ్ అండి, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకొంచెం ఆనందంగా ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎన్ఎస్ భాగ్యలక్ష్మి గారు తిరుమల నుంచి. ఓకే, సో మొత్తం అసలు దేనికి ఏంటి ఎంతమంది అన్ని పంపించేశారండి. ఎస్, సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రమణ గారు హాయ్ అంటున్నారు. రమణ గారు హాయ్ మాత్రమేనా అంటే మన కొత్త లిజనర్ లో ఉన్నారు. వచ్చేసరికి అంటే ఒక రెండు మూడు షోస్ వినేసరికి నాకు తెలిసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎలా పంపించాలి అని తెలిసిపోతుంది. సో ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం లిజనర్ మీకోసం చెప్తున్నాను. మీరు ఫస్ట్ మీ ఆన్సర్, స్పేస్ మీ పేరు, అండ్ మీరు ఏ ఊరు నుంచి పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా పంపించేసేయండి. రమణ గారు అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రామకుమారి గారు మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ పెడన నుంచి, ఎస్ రైట్.

ఆన్సర్. సో ముగ్గురు కంట్రిబ్యూట్ చేశారని చెప్పాను కదా, సో ముగ్గురు పేర్లు కూడా పంపించారు. అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు. ఆశా శ్రీనివాస్ గారు, నేను అడిగింది ఫిజియాలజీ అండ్ మెడిసిన్, ఒక్కసారి చూడండి. సో ఆన్సర్ అయితే పంపారు కానీ క్వశ్చన్ కి ఆన్సర్ కి మ్యాచ్ ది ఫాలోయింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కున్నూతుల సునీల్, లక్కరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. హలో మేడం అంటున్నారు అనంతపురం నుండి. శ్రీవిద్య, సునంద అండ్ త్రీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆచార్య చిరంజీవి రామ్లింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. సో ఎస్, అందరూ కూడా అంటే లైక్ ఐఎమ్ ష్యూర్ ఈ త్రీ నేమ్స్ ఎవరికి బై హార్ట్ వచ్చిండవు, బట్ తెలుసుకుని అందరూ కూడా ఆన్సర్స్ పంపించారు. ముందుగా మీ ఎఫర్ట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ ఎస్, ఆన్సర్ రివీల్ చేశాక ఎందుకు ఈ టాపిక్ అడిగాను, వై దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, అండ్ ఎందుకు దీనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అది కూడా చెప్పేస్తాను. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, ఓకే వగ్గ శివయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వింటున్న శ్రోతలందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అంటూ కొనుగోండ్ల రమణారావు, ఇంకా కవిత జోష్నివా మోహిత్రావు బెంగళూరు నుంచి, అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా మరి చాలా ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. సో ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం మరొక్కసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. 2026 నోబెల్ బహుమతి ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఏ టాపిక్ కి లభించింది, అండ్ ఆర్ అంటే ఎండ్ కాదు ఆర్ ఎవరికి లభించింది, ఏది పంపించినా కూడా ఐ కన్సిడర్ యాజ్ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి నవరాత్రి గురించి చాలా మాట్లాడుకున్నాం, దాండియా గురించి మాట్లాడకపోతే ఎట్లా. సో గర్భ దాండియా ఇంకా బతుకమ్మ చుట్టూ చేసే ఆ జానపద నృత్యాలు. సో నవరాత్రి ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ యాజ్ వెల్ యాజ్ సెలబ్రేషన్. సో ఈ డాన్స్ ఫామ్స్ అన్ని కూడా పండగ 9 డేస్, అందరూ కూడా ఆ పండగ 9 డేస్ కుదరకపోతే అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి దుర్గాష్టమి, నవమి, విజయదశమి ఈ 3 డేస్ కూడా ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అర్థమైపోయింది కదా, ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ RJ అల్క్నందా.

ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ దాండియా వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఏంటి, ఫస్ట్ డేనే అనుకున్నారా? మరి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే కదా అప్పటికి పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే ఇవాళ నుంచే ఆ వైబ్స్ మీ ముందుకు వచ్చేసాను. ఎన్ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ జయల్నంద. మర్మనము హరివిల్లు ప్రోగ్రామ్ లో నేను అడిగాను, నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో ఎవరికి లభించింది 2026 లో అని చెప్పి. సో చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో అది ఎవరికి వచ్చిందో అది పంపించడం జరిగింది. సో ఎస్, ఆ క్లారిటీ కూడా మీకు ఇచ్చేస్తాం తర్వాత. అండ్ వామో 25 మెసేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా స్పీడ్ గా ఫటాఫట్ ఫినిష్ చేయాల్సిందే. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు, ఓకే సో అసలు మీరండి, నా క్వశ్చన్ ని అర్థం చేసుకుంది మీరే. సో నేను ఎవరైనా ఒక పేరైనా పంపించండి చాలు అన్నాను కదా, సో అర్థం చేసుకుని ఒక ఆన్సర్ పంపించారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి, అర్థం చేసుకున్నారు నా క్వశ్చన్ ని. ఇంకా అనంతపురం నుండి అనురాధ గారు, ఎస్ అండి, దట్స్ టూ గుడ్ అనమాట, అంటే మొత్తం అసలు ఏంటి అన్ని కూడా పంపించేశారు డీటెయిల్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ ఇంకా రాణి గారు రైట్ ఆన్సర్. శివ అండ్ శ్రీఫ్ అని దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. బట్ ఈ ఆన్సర్స్ పంపించడమే కాదు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తున్నాను. జి రెడ్డన్న కడప ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం.

ప్రశ్న అండి. వాళ్లకు ఎందుకు ఇచ్చారు? వివరైనా చదివితే తెలుస్తుంది అంటూ పంపించారు. ఓకే అండి. సో ఎస్, నేనున్నాగా నేను చెప్తాను అది ఎందుకు ఏంటి అండ్ దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి. ఎస్, ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు లైన్ లోకి వచ్చేసారు, అంటే ట్రాక్ లోకి. సండే కదా, లేజీగా ఇందాక పంపించారు పంపిద్దాము అని, ఇప్పుడు క్లియర్ గా విన్నారు, క్లియర్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే గౌతమ్, చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా నుండి. ఓకే, సో ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా వేటపాలెం నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు అంటూ. ఓకే ఓకే, అమెరికా వారు ఒకరు, జర్మనీ వారు ఇద్దరు, కరెక్టే అండి. సో ఎస్, జర్నీలో ఉండడం వల్ల వినలేకపోయారంటే మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, సో ఈ నవరాత్రుల్లో ఈ టెంపుల్స్ లో బిజీగా ఉన్నారు అంటున్నారు, ఇట్స్ ఓకే అండి, జస్ట్ క్యారీ ఆన్ అండ్ ఎంజాయ్ అవర్ షో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే చింతల్పూడి నుండి బి ఆదా, మల్లేశ్వరి, ఆదిశేషు, చెన్నకేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే జగదీష్, కడప నుంచి. జగదీష్ గారు మీరు నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఆ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్, మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే మూల కోటేశ్వరరావు, పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. ఇక్కడ నేను చదువుతూనే ఉన్నా, ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇంకా కొనుకొండల మల్లికార్జునరావు, శ్యామ్ల, సో వీళ్ళు ఎక్కడి నుంచి? భైరవ్ నగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు అంటే కళ్యాణి ఫ్రమ్ మార్కాపూర్, రైట్ ఆన్సర్ పంపిస్తూ స్వీట్ వాయిస్ అంటూ కూడా పంపించారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మీనిష్క అండ్ హనీ, ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓకే, సో పూజతో పాటు హాలిడేస్, భక్తి అన్ని కలిపి మీ మాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రసాదం కూడా చేసేసారంట, సూపర్ అండి. అండ్ ఇంకా అల్కంద గారు, మీ వాయిస్ బాగుంది, పాట పాడండి అన్నారు మురళి గారు. మురళి గారు మీరు రైట్ ఆన్సర్ పంపించండి, నేను ఖచ్చితంగా పాడతాను, మీరు ఆన్సర్ పంపకుండా ఈ రిక్వెస్ట్లు పెట్టకండి. అండ్ మంచి పాట వినిపించారు, థ్యాంక్ యూ అంటున్నారు రమణ గారు. రమణ గారు నెక్స్ట్ టైం చెప్పాను కదా, ఆన్సర్ కూడా పంపించేస్తారు మీరు. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా గారు, సో ఆన్సర్ పంపించారో లేదా వాళ్ళ టీమ్ లో ఇంకో మెంబర్ పేరు పంపించారో నాకు అర్థమవ్వలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ బాగున్నారా అంటున్నారు కడప నుంచి వినయ్ గారు. ఓకే అండి, సో వినయ్ గారు మీరు పంపించిన ఆన్సర్ కూడా లైక్ ఇదేంటి అంటే మీరు పంపించింది నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్, సో ఐ థింక్ కొంచెం కన్ఫ్యూజన్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి ఆదిత్య. ఓకే, విజయవాడ నుంచి ఎవరు, ఆదిత్యనా, యా ఆర్ మా ఆర్జీస్ పేరు పంపించారా, నాకైతే అర్థం లేదు. సో మీరు కూడా ఇందుకీ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్. సో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చేసింది అని నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, నోబెల్ పీస్ ప్రైజ్ 2026 నవనీతం పిల్లాయి, సో ఈవిడ అందుకున్నారు. సో ఆ ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, మొన్న మీరు అందం గురించి అడిగారు, అసలు అందం ఓకే దానికి రిలేటెడ్ అసలు మనసును మనసు అయిన హరివిలితో ఇలా కనెక్ట్ చేశారా మీరు? ఓకే అండి, ఆడపిల్లలు బైక్ నడిపితే భలే ఉంటుంది మేడం అన్నారు. సో ఎస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ సందర్భంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే నిజంగానే ఎంతో అందంగా ఉంటుందండి. ఎంఎస్ దుర్గారావు గారు థ్యాంక్స్ ఫర్ యూ మెసేజ్. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిర్యాల గూడ నుంచి అల్కనంద, అమ్మవారికి స్వాగతం పలుకుదాం అంటూ పంపించారు. పలుకుతూ ఉన్నాం అండ్ అమ్మవారి ఆశీస్సులు ఆల్రెడీ మనందరి పైన ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే మనం మన ఆలోచనలు ఇంకా మనం చేసే పనులు మంచి మార్గంలో ఉంటే అమ్మవారు ఇంకా హ్యాపీ అయిపోతారు. అండ్ ముసాఫర్ గామన్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ అండ్ రోజా గారు, షో చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. బట్ మొత్తానికి అయితే ఆన్సర్ పంపించకుండానే మీరు షోని ముగించేశారు అంటే టైం అయిపోయింది కదా, ఆల్రెడీ 10:57. అండ్ ఎస్, ఈ రోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, బికాజ్ రెండు కూడా ఎంతో ఇంపార్టెంట్ అండ్ అవసరమైనవి తెలుసుకోవాల్సిన విషయాలకి. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట మీ ఆన్సర్స్ చూసి. అండ్ ఇంతకీ ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, నోబెల్ ప్రైజ్
ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగంలో 2026 లో అందుకుంది ఎవరు అంటే కార్ల్ జెసోరిత్, పీటర్ హెగ్మన్ అండ్

ఇంకా జార్జ్ నెగల్. సో వీళ్ళు ఇంతకీ ఏ టాపిక్ కి అంటే ఆప్టోజెనెటిక్స్ అనే ఒక అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ ఆప్టిక్స్ ఇవన్నీ రెండు కలిపి చేసే ఒక ప్రొసీజరే ఆప్టోజెనెటిక్స్. సో ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ అండ్ దీని వల్ల ఏంటి యూజ్ అంటే, సో ఈ ఆప్టోజెనెటిక్స్ ద్వారా మన బ్రెయిన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే కంట్రోల్ చేయడం వల్ల ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. సో ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో, పార్కిన్సన్స్ డిసీజ్ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి, అండ్ ఇంకా సీజర్స్ అంటే ఫిట్స్ అంటాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో ఏవైతే చేంజెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఆప్టోజెనెటిక్స్ ఆ లైట్ స్టిమ్యులేషన్ వల్ల కంట్రోల్ చేసి ఈ వ్యాధులన్నిటిని కూడా నియంత్రించగలరు. అంటే లైక్ కంట్రోల్ చేసి అవి ఇంకా ఎక్కువ అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చెప్పే ఇంత గొప్ప ఇన్వెన్షన్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ అయితే ఇంకా వస్తూ ఉన్నాయి, ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను కదా. సో రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, అండ్ ఇంకా అలానే పొరంగి నుంచి వీర రాఘవమ్మ, రేఖా సాయి, ఓకే రేఖా గారు హ్యాపీ హ్యాపీగా ఉండండి ఎప్పుడు ఇలానే. సో ఇది అనమాట ఈనాటి హరివీలు కార్యక్రమం. సో నేను కూడా మాట్లాడటం చెప్పేసి టైం వచ్చేసింది, అండ్ స్టూడియోలో సమయం 11:00. ఇప్పుడైతే మీకోసం వస్తాయి ఎఫ్ఎం హెడ్లైన్స్, అండ్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఏపీలో విజయవాడ ఉత్సవ నిర్వహణ సంతోషకరమని పేర్కొన్నారు. వీటిని నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వానికి, సీఎంకు అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేడు బాలా త్రిపుర సుందరిదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కృష్ణానదీ తీరంలో భవానీపురంలోని హరిత బెరం పార్కులో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నారు. విమానంలో సహ పైలట్ దాడిని ధైర్యంగా తిప్పుకొట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చరపై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం అందజేయనున్నట్టు ప్రకటించింది. నదీ జలాల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ నెల 13న అమరావతిలో తమిళనాడు సీఎం విజయ్ భేటీ కానున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఆర్జిత సేవలను, విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ రాత్రి 7 గంటలకు సేనాధిపతి విశ్వక్సేన్ల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెదశేష వాహన సేవ జరగనుంది. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:30 ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: హాయ్, గుడ్ మార్నింగ్. మీరంతా జూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. ఈనాటి సినిమా కబుర్ల కార్యక్రమంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుల గురించి మాట్లాడుకుందాం. ఎస్వి రంగారావు గారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో ఏ పాత్రలున్నైనా వదికిపోయి నటించే విశ్వ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న మహానటుడు. పాత్రలో పరకాయ ప్రవేశం, అసలు అందులో పూర్తిగా లీనమై జీవించడం వీరి నైజం. వీరి సంభాషణ, ఉచ్చరణ, డైలాగ్ డెలివరీ, పద్యాలు పలికేటప్పుడు వీరు చూపించే హావభావాలు అద్భుతంగా ఉంటాయి. అడుగులు ఆజానుబాహుడు, దీర్ఘబాహుడు, విశాలమైన వక్షస్థలం, విశాలమైన నుదురు, అద్భుతంగా అస్సలు ఎంగటో గచుడంటే వేరేనేమో అన్నట్లుగా ఉన్నటువంటి మహాన్ నటులు కదా, అద్భుతంగా యాక్ట్ చేస్తారండి. మరి ఇంకెంత కాలసం మాయాబజార్ చిత్రానికి మాధవ్ పెద్ది గారు, ఐ మీన్స్ ఆర్టిస్ట్ ఆలపించిన పాట, ఘంటసాల గారు సంగీతంలో పింగిలి గారి గీతం వింటూ స్టేషన్ టూ వివిధ భారత ఎఫ్ఎం 2.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.
1: వివాహ భోజనంబు

అప్పళాలు పులిహోర తప్పళాలు మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు వసారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు.

పెద్ద చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 11:22 దాటి 33 సెకండ్లు. సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. మరి ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన చేసి నటించినటువంటి నటుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రఘువరణ్ గారు విలక్షణమైనటువంటి గొంతుక, ప్రత్యేకమైన హావభావాలతో హీరోలకు సైతం గట్టి పోటీస్తూ వైవిధ్యమైనటువంటి విలన్ క్యారెక్టర్ లో చేసినటువంటి మహాన్ నటుడనే చెప్పొచ్చు. గంభీరంగా ఉంటుంది కదా ఆయన గొంతు. మరి చంద్రమోహన్ గారి విషయానికి వస్తే ఆశనటుడిగా, తండ్రిగా, అన్నగా ఎన్నో వైవిధ్యమైనటువంటి భారతమైన పాత్రల్లో తెలుగు ప్రేక్షలను అలరించినటువంటి నటుడే మన చంద్రమోహన్ గారు. ప్రకాశ్ రాజు గారి విషయం

వస్తే ఏ పాత్రలోనైనా అవలీలగా చేయగలగటం వీరి ప్రత్యేకత. విలన్ గా, తండ్రిగా, భావోద్వేగ భరిత పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. హీరోకి స్నేహితుడిగా, గురువుగా లేదా బాధ్యత గల పెద్ద మనిషిగా ఎన్నో పాత్రలు పోషించారు ప్రకాష్ రాజ్ గారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇరుముడి చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారత FM 101.3 MHz పై సినిమా కబుర్లు విచ్చివరాజు చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విద్యురార్జీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో విలక్షణమైనటువంటి నటన నటించిన నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. హాస్యం, విలనిజం, భావోద్వేగ పాత్రలు.

ఇలా ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. వీరికి తెలుగు భాషపై, వివిధ ప్రాంతాల యాసలపై విపరీతమైన పట్టుంది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా ఆ యాస అలాగే మాట్లాడేటటువంటి పట్టు వీరికుందనమాట. తెలుగు తెరపై క్రూరత్వానికి ఆశయాన్ని జోడించి సరికొత్త కామెడీ విలనిజమని పరిచయం చేసిన కోటా శ్రీనివాసరావు కేవలం అద్భుతమైన నటుడిని చెప్పాలి. దీనినే కామెడీ విలనిజంగా తీసుకొచ్చి పరిచయం చేశారు మన టాలీవుడ్ కి. మరొక నటులు ఉన్నారండి, కామెడీకి నటనకే కాకుండా భావోద్వేగభరితమైనటువంటి విలక్షణమైన పాత్రలో తన ప్రతిభను చాటుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతదేశం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు. విచివరాజి చిన్నబాబు.

సినిమా కబుర్లు వింటున్నారు విత్యవరాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో మన టాలీవుడ్ లో విలక్షణమైనటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నటులే కాదండి, నటీమణులు కూడా సినీ చరిత్రను, తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సందర్భాలున్నాయి. వారెవరో కాదు, తెలుగు సినీ చరిత్రలోనే అగ్రగామిగా విలక్షణ నటిగా చెప్పుకోదగ్గటువంటి నటి మహానటి సావిత్రి గారు. సెంటిమెంట్, కామెడీ, పౌరాణికం, సాంఘికం, ఇలా ఏ పాత్రలోనైనా జీవించడం ఆమె ప్రత్యేకత. వీరు కళ్లతోనే హావభావాలు పలికించే తీరు అసామాన్యం. డైలాగ్ చెప్పకుండానే కేవలం కళ్ల కదలికలతో, కనుబొమ్మల ముడితో కోపం, సంతోషం, అసూయ, ఆర్ద్రత, దుఃఖం ఇలాంటి నవరసాలు పండించగలిగే వారు ఒక మహానటి సావిత్రి గారు మాత్రమే. ఒక కంటి నుండి సంతోష బాష్పాలు, మరో కంటి నుండి విషాదాశ్రువులు ఏకకాలంలో కార్చగల అరుదైన ప్రతిభ సావిత్రి గారి సొంతం. తెరపై నేను చూశాను, అదే మిస్సమ్మ చిత్రంలోని పాట. ఏం రాజా గారు లీలా గారు ఆల్పించిన పాట, రావోయే చందమామ.

11:43 దాటి 35 సెకండ్లు మీ స్టూడియోల సమయం. సినిమా కబుర్ల కార్యక్రమం మనం వింటున్నాం విలక్షణమైనటువంటి నటుల గురించి. జమున గారు, ఇక వీరి విషయానికి వస్తే అల్లరి పిల్ల, పింక్ పిల్ల, గంభీరమైన పాత్రలకు జమున గారు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారం ఈ సినిమాలో సత్యభామగా వీరు చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు, అంటే మన ప్రేక్షకులు ఎప్పటికీ కూడా మరిచిపోలేరు. ఇక భానుమతి గారి విషయానికి వస్తే కేవలం నటిగానే కాకుండా గాయనిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గంభీరమైన అహంకారం ఉన్న పాత్రలకు కూడా ఈమె అత్యంత విలక్షణంగా నటించేవారని చెప్పాలి. శారదా గారి విషయానికి వస్తే తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులకు కన్నీరు పెట్టించగల సామర్థ్యం ఉన్న నటి. అందుకే వీరికి ఓర్వశ శారద అనే పేరు కూడా వచ్చింది. రాణిశ్రీ గారు, మీరు 70వ దశకంలో విలక్షణమైన గ్లామర్, విభిన్నమైన కట్టుబొట్టు, విలక్షణ నటనతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. ఇక టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి గారు, వీరు చిన్నప్పటి నుండి నటించడం ప్రారంభించారు. అత్యంత సహజమైన నటన వీరు సొంతం. తెలుగు ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి గారు. గ్లామర్ పాత్రల నుంచి కర్తవ్యం, ఒసే రాములమ్మ వంటి యాక్షన్ పవర్ఫుల్ పాత్రల్లో వీరు చూపిన వైవిధ్యం అద్భుతమనే చెప్పాలి. రమ్యకృష్ణ గారి విషయానికి వస్తే నెగిటివ్ రోల్ పాత్రలోనైనా, దేవతా పాత్రలోనైనా రమ్యకృష్ణ గారికి సాటి లేరు. నరసింహ మూవీలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా వీరి నటన అద్భుతమనే చెప్పొచ్చు.

మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అమెరికా అబ్బాయి చిత్రుడు కాస్పి బాలసుబ్రహ్మణ్యం పీసెస్ ఆలపించిన పాట వింటుండండి. వివిధ భారత FM 101.3 సినిమా కబుర్లు.

పక్షి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట విన్నారు. సినిమా కబుర్లు వింటున్నారు. విత్యవరార్జీ చిన్నబాబు సినిమా కబుర్లు కార్యక్రమంలో టాలీవుడ్ లో విలక్షణంగా నటించిన, వైవిధ్యంగా నటించినటువంటి నటుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక సౌందర్య గారి విషయానికి వస్తే, సావిత్రి గారి తర్వాత అంతటి హోమ్లీ మరియు విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి. గ్లామర్ అద్దును దాటకుండానే భార్యగా, ప్రేమికురాలిగా, పల్లెటూరి పిల్లగా వీరి నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించారు. అలనాటి నటులే కాదండి, ఇప్పటి కాలంలో వస్తున్నటువంటి నటీమణులు నటులు కూడా వారి నటనలో వెరైటీ చూపిస్తున్నారు, విలక్షణత చూపిస్తున్నారు, వైవిధ్యం కూడా చూపిస్తున్నారు. వీరు వెండి తెరపై కనిపించగానే ఇక అభిమానులు, ప్రేక్షకుల్లో సంతోషం ఉప్పొంగుతూ ఉంటుందండి. ఇది ఈనాటి సినిమా కబుర్యూ.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నానాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి దుర్గమ్మ దర్శనం కల్పిస్తారు. రేపటి నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సగటున 28.18% మేర రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అడవితల్లి బాట రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకౌట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులతో అభివృద్ది చేసిన గుంటూరు జిల్లా పత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు. రాష్టంలో జిల్లా పరిషత్తుల సంఖ్య పెంచిన నేపథ్యంలో కొత్త జడ్పీలకు ప్రభుత్వం సీఈఓలను నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో 271 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అమలులో అక్రమాలకు పాల్పడిన 203 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. 2024-25 నుంచి 2026-27 మధ్య రోగులకు అందించిన వైద్య సేవలు, బిల్లులు, ప్రమాణాలు పాటించడంలో నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులకు 34.39 కోట్ల రూపాయల జరిమానా విధించింది. రాజధాని అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన భవనాలకు 11 నవంబర్ తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

మీకు తెలుసా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ ప్రోగ్రాం ద్వారా తెలుసుకుంటున్నాం. మనకు అన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు, చాలా వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిదని నా అభిప్రాయం. అంతేకాదండో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అంటే అందరికీ తెలిసినవి, బట్ జాగ్రత్తగా పాటిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలనే వస్తాయి. ఉదయం లేవగానే మనం చేసే చిన్న పనులే రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి అనే విషయం మీకు తెలుసా? మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకండి, ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు త్రాగండి. రాత్రంతా పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. ఆ తర్వాత ఆర్బిట్కి వచ్చి 5 నిమిషాలు ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస ఉంచండి. అంటే దీర్ఘంగా శ్వాసించడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి మరణాలు ఏదైనా సరే శుభ్రపడిపోతాయి. ముఖం కడుక్కునేటప్పుడు చల్లని నీటితోని ముఖం శుభ్రంగా కడగాలి. అర్థమైందా? ముఖం ఫ్రెష్గా అవుతుందన్నమాట. టిఫిన్ అనేది అస్సలు మానకండి, ఎందుకంటే 9 గంటలలోపు ఇడ్లీ, ఉప్మా, ఓట్స్ వంటి తేలికపాటి అల్పాహారం తీసుకోండి. ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఉదయం 10 నిమిషాల పాటు ఎండలో నిలబడండి. అలా నిలబడడం ద్వారా ఏ పనులు చేయలేక ఎలాగ నిలబడదని చిన్నబాబు అంటారా? సరే, ఏదో ఒక పని ఎండలోనే చేయండి, అప్పుడు విటమిన్ డి లభిస్తుంది కదా. టిఫిన్, ఉప్మా, ఓట్స్ ఇలాంటివి తినని వారు చొద్దనం ఉంటుంది కదా, కాస్త పెరుగు వేసుకుని తినండి 9 గంటలలోపు. బాగుంది కదా. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. భారత మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

గీతా పైన వచ్చినటువంటి శ్రేయ ఘోషల్ పాట ఆలపించిన తర్వాత స్టూడియోలో సమయం చూసిన 12:15 దాటి 3 సెకండ్లు. మీకు తెలుసా ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యురార్జీ చిన్నబాబు. మనం ఉపయోగించేటటువంటి బాల్ పాయింట్ పెన్, ఆ మూత అంటే క్యాప్ పైన చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? చిన్నపిల్లలు ఏదో ఒకటి తీసుకుని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా, కాయిన్స్ ఇచ్చినా సరే, పెన్స్ అయినా సరే, ఏదైనా ఆహార పదార్థాలు కాకుండా ఏ మిగతా ఏవి ఇచ్చినా సరే నోట్లో పెట్టేసుకుంటారు. అది అలవాటుగా ఉంటుంది. ఆ పిల్లలు పొరపాటున క్యాప్ని మింగితే ఆ చిన్న రంధ్రం ద్వారా గాలి పీల్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ మాత్రం సంప్రదించాలి. అందుకోసమే ఆ క్యాప్కు రంధ్రం ఉంటుందన్న మాట. కొన్ని ప్రాంతాల్లో చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, అసలు సతత హరిత అరణ్యాలు అంటుంటారు కదా, అరణ్యాలు ఆ గట్టుల ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఎడారి ఆటకామా ఎడారి, ఇది చిలీ దేశంలో ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాల పాటు వర్షమే పడదట. We'll be right back.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కోకిల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆల్పించడం వేటూరి గీతం వింటున్నారు. సంగీతం ఇళయరాజా. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి

ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్పూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్పూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి.
దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్ లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రాజనించడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోల సమయం చూస్తే 12:44 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. మీకు తెలుసు వింటున్నారు విచ్చివరాజే చిన్నబాబు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా, మన కన్ను నిమిషానికి సుమారుగా 15-20 సార్లు రెప్ప వేస్తుంది. మన జీవిత కాలంలో మన కళ్ళు కోట్లాది సార్లు తెరుచుకుని మోసుకుంటాయి కదా, మరి ఈ విషయం మీకు తెలుసా? ఈటటి చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ కందికొండ గీతానికి చక్రీ సంగీతం. వింటుండీ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటున్నాం. మనం రోజు వాడే సబ్బుల యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 2800 నాటి బాబిలోనియా కాలం నుంచే ఉందట. అప్పట్లో వీటిని ఉన్ని దుస్తులు ఉతకడానికి ఔషధంగా వాడేవారు. జంతువుల కొవ్వు నూనెలు బూడిద కలిపి వీటిని తయారు చేస్తారట. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నా వారి ఒకరి యొక్క ఒకరి అంటే ఒకరి ఇంకొకరి వేలుముద్రలు ఎవరివి మ్యాచ్ అవో సరిపోవు. అంటే ఒక్కళ్ళకి వారి ప్రత్యేకమైన వేలుముద్రలు గుర్తింపు అనేది ఉంటుందన్నమాట. ఒకరి వేలుముద్రలు ఇంకొకరికి పోస్టరానికే లేదండి, అది ప్రత్యేకత. మరి కవల పిల్లలకు సైతం ఒకే రకమైన వేలుముద్రలు ఉండవట, వేరువేరుగా ఉంటాయట. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డోలీ మూతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాటా 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి అలంకరించారు. బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహించారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శనం రేపటి నుంచి కల్పిస్తారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ కూడా స్పష్టం చేసింది. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్లో భాగంగా 3 T20 మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

సూత్రధారులు ఈ చిత్రానికి ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం కివి మహాదేవన్. స్టూడియోలో సమయం చేస్తే 1:08 దాటి 20 సెకండ్లు. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరాలో మంచి మంచి టిప్స్ చెప్పుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మనం సమృద్ధైన సమతుల్యమైన ఆహారం ప్రతిరోజు తినాలి అనుకుంటాం, కానీ కొన్ని వంటకాలు చేసేటప్పుడు అవి సరిగా కుదరవు. వంటలు వంట మంచిగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే రుచికరమైన వంటను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు రకరకాల కూరళ్ళు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఏ టిప్స్ పాటించాలి అనేవి కొన్ని మీతో పంచుకుంటాను ఈనాటి ధీర ప్రోగ్రామ్ లో. కర్రీ చేసేటప్పుడు తాలింపు కొంచెం మారినా గానీ కూర టేస్టే మారిపోద్ది కదా. చాలా దగ్గరుండి మనసు పెట్టి జాగ్రత్తగా చేస్తే ఏ వంటకం అయినా రుచికరంగా తయారైద్ది. ఉదయం పూట కాస్త లైట్ ఫుడ్ ఇడ్లీ గాని లేకపోతే గారి గాని తినాలి అనిపించినప్పుడు, ఉప్మా గాని పులిహోర గాని ఇలా తయారు చేసుకుని తినాలి అనుకున్నప్పుడు ఇడ్లీ పిండి బాగా పులిసిపోతే అబ్బా ఇడ్లీ తింటే పుల్లగా ఉంటుంది, అసలు తినబుద్దే కాదు. అందుకని ఇడ్లీ పిండి పులియకుండా ఉండాలంటే పిండి పైన ఒక తమలపాకు ఉంచాలి.

ఆ పిండి అనేది పులియదు. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడండి ఉండలు కడుతూ ఉంటుంది, తినడానికి కూడా బాగోదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ బొంబాయి రవ్వను చెంచా నూనె వేసి దోరగా వేయించాలి. అప్పుడు ఉప్మా ఉండలు చుట్టుకోకుండా రుచికరంగా ఉంటుందన్నమాట. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. వింటుండేవాడండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. విక్రాంత్ రానా చిత్రానికి మంగళి ఆల్పించిన పాట.

పులిహోర కోసం అన్నం వండుతున్నప్పుడు ఎస్రెలో కొంచెం చెంచా వెనిగర్ లేదా 2 చుక్కల నిమ్మరసం వేయండి. అన్నం అతుక్కోకుండా పొడిగా మల్లెపూల తెల్లగా వస్తుంది. అదే పులిహోర తింటుంటే ముందు ముందుగా ఉంటే అస్సలు బాగోదు కదా. అన్నం మెతుకులు విడివిడిగా విడివిడిగా ఉంటే కాస్త రుచికరంగా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. తీరా వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. తీరా ప్రోగ్రామ్ లో మనం వంటలో అంటే వంటగదిలో తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా ఆహార పదార్థాలను

రుచికరంగా చేసుకోవచ్చు. గారెలు ఉదయాన్నే తినాలి అనుకుంటాం కదా, బోండాలు, ఉప్మా, గారెలు ఇలాగా తినాలి అనుకుంటున్నాం. అప్పుడు గారెలు తినాలి అనుకున్నప్పుడు గారెలు పిండి రుబ్బేటి సమయంలో ఏం చేయాలో తెలుసుకోండి. పిడికిడ అన్నం వేస్తే గారెలు కరకరలాడుతూ గుల్లగా వస్తాయట, తినటానికి కూడా రుచికరంగా ఉంటాయి కదా.

బొంబాయి చిత్రం నుంచి చిత్ర ఆల్పించిన పాట వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారాలకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ,
1: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరసమేళల్లో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వరిలు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
0: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అడవి తల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను, 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల ఉద్యానవనాలని అభివృద్ది చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ది చేకూర్చాం.
0: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6,12,00,000 రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

0: 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని అంచనా. వేపపూత యూరియా సంస్కరణ ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టినట్లు, తద్వారా దేశంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా కొరత లేకుండా లభ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరిస్తూ,
1: యూరియా కి నేమ్ కోటింగ్ కి బాత్ కి జాయే తో ఇస్ ఏక్ ఫైసలే దే కిసానో కా ఖర్చ్ కాఫీ కమ్ కియా హై. యూరియా కి 100% నేమ్ కోటింగ్ కి వజహ సే యూరియా కి ఎఫిషియన్సీ బడీ హై ఔర్ యే సామ్నే ఆ రహా హై. కబ్ ఉత్నీ హీ జమీన్ కే లియే కిసాన్ కో కమ్ యూరియా డాలనా పడతా హై. కమ్ యూరియా డాలనే కి వజహ సే పైసే కి బచత్ ఔర్ జ్యాదా పైదావర్ కి వజహ సే అధిక కమాయీ.
0: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 సిరీస్ మ్యాచ్ లో భాగంగా 3 T20 మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: నెల్లూరులో 51వ డివిజన్ లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాం. ప్రభుత్వం తరఫున యూజీడి, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్ చేస్తున్నాం.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3వ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి ఎడుచడానికి హరిహరన్ అరిణి ఆలపించిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో మనం వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రుచికరమైన ఆహార పదార్థాలు తినాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని చెప్పాను కదా. సాయంత్రం కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ కొంతమంది అయితే డిన్నర్ అస్సలు చేయరు, అన్నం అనేదే తినరు, మరి చపాతీలు మాత్రమే తింటారు. అందుకోసం చపాతీలు మెత్తగా రావాలంటే చక్కగా తింటూ ఉంటాం కదా, మెత్తగా ఉంటే తింటాం, గట్టిగా ఉంటే అస్సలు తినలేవు కదా. కాబట్టి చపాతీ పిండి కలిపే సమయంలో కొద్దిగా పాలు కలిపితే పిండిలో అప్పుడు అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి కదా, లేకపోతే అప్పుడు అలా కరకరలాడదు, గట్టిగా ఉంటూ గట్టిగా నవలాల్సి వస్తుంది. మెత్తగా ఉండే చపాతీలు కాస్త ఒకటో రెండో లేదా మూడో తినాలనిపిస్తుంది కదా. చపాతీ మెత్తగా రావాలంటే ఈ చిట్కాను పాటించండి. అంతేకాదండోయ్, నెలక సరిపడా సరుకులు తెచ్చుకుంటాం, కానీ అదేవిధంగా నెలకు సరిపడా కారం కూడా తయారు చేసుకుంటూ ఉంటాం కదా. కారం పట్టించేటప్పుడు మిరపకాయలు ఎండబెడుతూ చక్కగా పట్టించుకుంటారు, కానీ ఈ నెల రోజులు నిల్వ ఉండాలంటే కారంలో పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. కారంకి పురుగులు పట్టకుండా ఉండాలంటే చాలా రోజుల వరకు మనం వాడుకునేంత వరకు కూడా తాజాగా ఉండాలంటే కారం డబ్బాలో కొద్దిగా ఇంగు వేస్తే సరి. మరికొన్ని బడ్జెట్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు లో ఫార్చడానికి కారుణ్య ఆలపించిన పాట వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.

ముక్కు పొడక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ఈనాటి ధీరాలో వంటింటి చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమందికి ఫ్రై కర్రీస్ అంటే చాలా ఇష్టం, కొంతమంది పులుసు కూర అంటే ఇంకా ఇష్టం, ఇంకొంతమందికి చారు అంటేనే మహా ఇష్టం. ఈ చారులు పులుసులు ఈ కూరలు చేసేటప్పుడు, చారు కూర పులుసు కూర చేసేటప్పుడు బాగా పుల్లగా ఉండేటట్లు చింతపండు ఎక్కువగా పోసేస్తూ ఉంటారు. అలా పులుపు ఎక్కువైనప్పుడు అస్సలు తినబుద్ది కాదు కదా, మరి అప్పుడేం చేయాలి? చిట్కా ఏమిటి? పుల్లగా ఉన్న కూర పులుపు తగ్గించాలి అంటే కొద్దిగా కూసంత బెల్లం వేస్తే సరిపోతుంది, పులుపు అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. బాహుబలి చిత్రానికి రేవంత్ మోహన భోగరాజు ఆలపించినటువంటి పాట విందాం. వింటుండే వివిధ భారతి 101.3 మెగాహెర్ట్స్ పై ధీరా.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు.

ద హెడ్లైన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగురేట్స్ పున్నమల్లి వడపలాని స్ట్రెచ్ ఆఫ్ ఫేజ్ 2 ఆఫ్ చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్. ప్రైమ్ మినిస్టర్ టు లాంచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ 13,000 క్రోర్ రూపీస్ ఇన్ చెన్నై దిస్ ఆఫ్టర్నూన్. ఇండియా కండెమ్స్ రిపీటెడ్ అటాక్స్ ఆన్ రియాద్ ఎయిర్పోర్ట్, ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ. Supreme Court directs authorities to prevent illegal detention of peaceful gatherers, ensure free movement.

భారతి ఎఫ్ఎం 101.3 2 3 4 4 3 2 come on boys 1 2 3 4 good 4

శ్రీనివాస కళ్యాణం, చిత్రం కాశ్మీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. కొద్ది క్షణాలు, ఐ మీన్ 2:30 సందడే సందడే ప్రోగ్రామ్ లోకి వెళ్లిపోదాం కదా. అంతకంటే ముందు ఒక పాట విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ శ్రవణ్ భార్గవి ఆలపించిన పాట వింటున్నామండి వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ చిన్నబాబు.

అయ్యో అనివార్య కారణాల వల్ల ఈ పాట అయితే ప్లే అవ్వట్లేదు, మరో పాట విందాం. అడవి సింహాల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసి లాల్ బిత్రి వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు సమయం చూస్తే 2:31 దాటి 23 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. సందడే సందడే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మనకైతే మన ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, ఎవరెవరు చేశారో చూద్దాం. హాయ్ చిన్నబాబు, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. ఓకేనండి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుంచి, నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది కదా చిన్నబాబు, బెల్లం ఎందుకు బంగారం బాబు అంటున్నారు. ఇందాక ధీరాలో వంటగది చిట్కాల గురించి చెప్పాను కదా, పులుసు కూరల్లో కాస్త పులుపు ఎక్కువైతే బెల్లం ఇస్తే సరిపోతుంది అన్నాను. బెల్లం కంటే కాస్త నీళ్లు పోస్తే పులుపు తగ్గుతుంది అన్నారు, ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జీ గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడే సందడేకి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం నుంచి హైదరాబాద్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చిరబాబు అంటున్నారు. నెక్స్ట్ ఎవరు బాగున్నారు సార్ అంటున్నారు, నరేష్ గారు మోసాపేట నుంచి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు. కేదిరి వీరేష్ రాజులమండ్రి నుంచి నమస్తే సార్ అంటున్నారు. నమస్తే. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ జాన్సాన్ విజయవాడ నుంచి సాంద్రే సౌందర్య ప్రోగ్రామ్ కి స్వాగతం స్వాగతం అంటున్నారు. నెక్స్ట్ నారాయణపేట జిల్లా ఎస్ ఊట్కూరు అరుణ మోహన్ జీ దివ్యాబాయ్ అజయ్ శృతి హాయ్ అంటున్నారు. హాయ్ అండి. సరే, సందడే సందడే ప్రోగ్రామ్ లో నేనైతే ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంటే 8662421414 నంబర్ కు వాట్సాప్ చేయాలి.

ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక పొడుపు కథ చెప్తాను, ఆ పొడుపు కథ మీరు ఆన్సర్ తెలియజేయాలి. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగి కొద్దీ పొట్టిగా మారతాను. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఇదొక పొడుపు కథ. ఆ పొడుపు కథ ఏమిటంటే, నేను చిన్నప్పుడు పొడవుగా ఉన్నాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను. నేనెవరిని? చలిని అనుభవించను, వెలుగునిస్తాను. మీకు అర్థమైపోయింది కదా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662414 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడి సందడి వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: సౌందర్య సౌందర్య వింటున్నారు విజయరాజీ చిన్నబాబు. మరి చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, అదే పొడుపు కథ. నేను చిన్నప్పుడు పొడవుగా ఉంటాను, వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారతాను. మరి నేనెవరిని? వెలుగునైతే ఇస్తాను, చలిని అనుభవించను. నేనెవరిని? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటనివ్వండి వివిధ భారతి FM 1.3 మెగాహెడ్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విజయరాజీ చిన్నబాబు.

పొడవుగా ఉంటాను, పెద్దయ్యే కొలది అంటే వయసు పెరిగే కొద్దీ పొట్టిగా మారుతాను, వెలుగునిస్తాను కానీ చలిని అనుభవించను. నేనెవరిని అని అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఏంటి? కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. తర్వాత తిరువూరు నుంచి పంపించారండి జయరామ్, రత్నం, లక్కీ, విక్కీ, సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. శుభ మధ్యాహ్నం అంటున్నారు పెన్సిల్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పెన్సిల్ అంటున్నారు. ఓ, పెన్సిల్ కూడా వెలుగునిస్తుందండి. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ జైనద్దిన్, స్నేహభాను జైనది, రోమడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? భాస్కర్ పెడన, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వయసు అంటున్నారు నరేష్ గారు మోసపేట నుంచి, కాదండి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. టుడే సండేగా కొంచెం హాట్ గా ఉన్నాయి పాటల. ఓకే, బయట వాతావరణం చాలా వేడిగా ఉంటుంది అంటున్నారు నీళ్ళందరు. నెక్స్ట్ గుడివాడ నుంచి పంపించారు వీడు, మోహన్ గారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ నుంచి పంపించారు, సమాధానం నీడ. హౌ? నీడ కాదు కదా, ఆన్సర్ అయితే నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆశ శ్రీనివాస్, బెంగళూరు నుంచి. తర్వాత ఎవరు? రవివర్మ పంపించారు ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, జవాబు రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెల్కుంట్ల, వీరు కూడా సూర్యుడు. హౌ? సూర్యుడు ఎలాగండి? ఓకే, వెలుగునిస్తాను అంటే సూర్యుడు అనుకుంటున్నారా? నేను చెప్తాను ఆన్సర్ ఏదో. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఆత్మకూరు నుంచి కౌస్తుభ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? ఎవరు ఎవరు? హైదరాబాద్ నుంచి పంపించారు, దిల్సుఖ్ నగర్ నుంచి, ఎస్ వర్ణిక, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవడ మండలం కడుదల నుంచి పంపించారు, పెన్సిల్ లేదా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత కూడా సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. వారణాసి సత్యనారాయణ మూర్తి గారు పంపించారండి కౌస్తభం, తడుకు పాలంగి నుంచి ఆన్సర్. ఎండా, సూర్యోదయం, సూర్యుడు, నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఆగండి. నెక్స్ట్ ఎవరు పంపించారు? రామకృష్ణ అండ్ సునీత పంపించారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరండి? మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, సూపర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి చూద్దాం. ఎవరు ఎవరు? అజ్ఞాత శ్రోత అండి. ఓహో, హాయ్ సార్, ఐఆమ్ వెంకట్రావు. వెంకట్రావు గారు పంపించారు రైట్ ఆన్సర్, ఎక్కడి నుంచి అనేది పంపించలాం. తర్వాత ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, మునగాల నుంచి పంపించారు వసంత కళ్యాణ్. ఎస్, కళ్యాణ్ నగర్, బెంగళూరు అండి. మునగాల వసంతం, ఓకే, మునగాల ఇంటి పేరు అనుకుంటా. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. నమస్తే ఆర్జ చిన్నబాబు గారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? మంగళగిరి నుంచి పంపించారు నరసింహ స్వామి, ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీమూర్తి జావాలి రైట్ ఆన్సర్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎస్, శ్రీ విద్య, ఎస్ సురేందర్, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి, రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా, నాగరి. శుభ మధ్యాహ్నం చిన్నబాబు, మహమ్మద్ దినేతుల భవానీపేట గ్రామం జిల్లా కామారెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి దమ్మాయిగూడ హైదరాబాద్ రామలింగ రైట్ ఆన్సర్ పంపించారు. నీడా అంటున్నారండి వీరు, మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ అంటున్నారు, తిరుపతి జిల్లా నుంచి పంపించారు. నీడ కాదు, నేను చెప్తాను. నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామం నుంచి పొన్న వెంకటేష్, హేమలత గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? ఓకే, శ్రీరంగపూర్ మండలం ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారండి షేర్ షల్లి, షేర్ వల్లినా, ఓకే, షేక్ షలి, షేక్ వలి అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజ్డ్ గా పంపించారండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గజ్వేల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుంచి శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపించారు, పెద్ద నరసింహ, పెద్దవాయి, పద్మాబాయి, వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్, పెన్సిల్ అంటున్నారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, ఒక్క శివయ్య, ముంత పెద్దన్న, కొప్పు మల్లేసు, జూగు ఆదెప్ప రైట్ ఆన్సర్ పంపించారు. జీ రెడ్డన్న ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్

ఎవరు పంపించారు? కేవీ భానుమిక రైట్ ఆన్సర్ పంపించారు మార్కాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం, ఎవరు అర్థం కాకుండా పంపించారండి, అసలు మెసేజ్ అర్థమే అవ్వట్లేదు. ఐఎమ్ ఫ్రమ్ కోలీపూర్ అంటున్నారు వెలుగు. హాయ్, దిస్ ఈజ్ ద మసూన్ బాబా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. తర్వాత ఎవరు చూద్దాం, ఇందు రాజోల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పాలం పోలయ ఆళ్ళగడ్డ నన్ను తెలుసు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మైటర్ కామెడీ కింగ్ చిరుబాబు గారు, ఎలా ఉన్నారు? భోజనం చేశారా? వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ టైం కంటున్నారు పాలం పోలయ్య గారు. స్టార్ట్ అయిపోయిన ఫస్ట్ ప్రశ్న కూడా అడిగానండి. హాయ్ చిరుబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, పేరు నాగకుమారి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారి కవ్వత్తి ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి అండి. నేనైతే ఆన్సర్ చెప్పేశాను, ఇంకెవరు పంపించకండి. ఏమిటంటే చిన్నప్పుడు అంటే ఆ కవ్వత్తి మనం వెలిగించినప్పుడు పొడవుగా ఉంటుంది, వయసు పెరిగిపోదండి, సమయం గడుస్తున్న కొద్దీ పొట్టిగా మారిపోతుందండి, కరుగుతుంది కదా. వెలుగునిస్తాను కానీ సరిని అనుభవించను. ఆన్సర్ వచ్చేసి కవ్వత్తి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు, చూద్దాం. కర్నూలు జిల్లా కొనుగోలు గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కవ్వత్తి అంటున్నారు. తర్వాత నరేష్ గారు సూర్యుడు అంటున్నారు మూసాపేట నుంచి, వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరహ యశోద జానకిరాజు కవ్వొత్తి. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు కదా, జయలక్ష్మి ఆన్సర్ వచ్చేసి ఓకే రైట్ ఆన్సర్. వీరు వారణాసి సూర్యనారాయణ మూర్తి గారు పంపించారు రైట్ ఆన్సర్. అగ్గిపుల్ల కూడా అంటున్నారు, ఇది కూడా కరెక్టే కదా. హాయ్ భుజిబాబు, గడ్డం అంకయ్య గారు నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు, ఎస్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నారాయణపేట జిల్లా నుంచి పంపించారు అరుణ మోహన్ దివ్యాజీ అజయ్ శృతి పెన్సిల్ అంటున్నారు, కాదు పెన్సిల్ కాదండి కవ్వొత్తి. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు మోహన్ నుంచి కాజా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిన బిక్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 2:48 దాటి 13 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విజయరాజీ చిన్నబాబు. సందడే సందడేలో మరో ప్రశ్న జాగ్రత్తగా వినండి. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. తల ఉంది కానీ తల మీద వెంట్రుకలు రాలేదు, జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపే లేదు, అంటే చూడకూడను, అదేమిటి? ఆన్సర్ తెలిస్తే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. జాగ్రత్తగా వినండి ప్రశ్న. తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు. మరి మీకు ఏంటో తెలిసిపోయింది కదా. 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సరదా సరదా సాగి సందడి సందడిలో విన్నాం. మరి నేను అడిగిన ప్రశ్నకి చాలా మంది అయితే సమాధానాలు పంపించారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ప్రశ్న ఏంటి చిన్న బాబు అంటారా? తల ఉంది కానీ తల మీద వెంట్రుకలే లేవు. కన్ను ఉంది కానీ చూపు మాత్రం లేదు. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయమన్నారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి పంపించారు. ఓకే, కోకోనట్ అంటున్నారు. చూద్దాం. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, కోకోనట్ అంటున్నారు. ఓ, అది కూడా కోకోనట్ కి కాస్త జుట్టులాగా ఉంటుంది కదా. కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు. ఓహో, రైట్ ఆన్సర్. నేను అనుకున్నది అయితే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సూపర్. ఆహా, కొబ్బరికాయనే పంపించారు, అది కూడా రైట్ ఆన్సర్ ఏమో. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ ముంబై నుంచి పంపించారు, వీరికి కూడా రైట్ ఆన్సర్. నేను అనుకున్నది పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఎవరు? అభిరామ్ మల్లికార్జున మీరు పంపించారండి. ఓకే, కేశవ కోకోనట్ అనే పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నేను అనుకున్నది పంపించారు. తిరువురు నుంచి జయరాజు, రత్నం, విక్కీ, లక్కీ, సూపర్, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు టెంకాయ అంటున్నారు, ముంజికాయ అంటున్నారు. వీర కనకారావు వీరభద్రపురం నుంచి, భాస్కర్ పెళ్లి నుంచి కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత ఎవరు? నెక్స్ట్ నాగకుమార్ విశ్వనాథ్ ఆన్సర్ ఈస్ ఓకే, రైట్ ఆన్సర్ వీరు కూడా పంపించింది. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి పంపించారు దమ్మోజీ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు పంపించారు? కోకోనట్ అంటున్నారు ఇందు రాజోల నుంచి. నెక్స్ట్ పాలం పోలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి కోకోనట్, కొబ్బరికాయ అంటున్నారు. తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాసం బొత్తుజావలి, రైట్ ఆన్సర్. నేను అనుకున్నది పంపించారు. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. విజయవాడ ఆర్టీసీ కాలనీ నుంచి శ్రీహరి కృష్ణ పంపించారు, కొబ్బరికాయ అంటున్నారు. ఓకే, నేను అనుకున్న ఆన్సర్ వేరుగా ఉంది. తర్వాత ఎవరు పంపించారు? అనంతపురం జిల్లా నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ టెంకాయ అంటున్నారు. మహమ్మద్ ఇనితుల భవనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. నేను అనుకున్నది. ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఓకే, హాట్ హాట్ గా ఏమన్నా తిన్నావా? ఆహా, అలా అంటారా? గుడివాడ నుంచి పంపించారండి నీలగిరి మోహన్ గారు. ఆన్సర్ వచ్చేసి తాడి చిట్ట. హౌ, చూద్దాం. నెక్స్ట్ ఎవరు పంపించారు? ధనలక్ష్మి పంపించారు.

సరండి, టెంకాయ అంటున్నారు వీరు కూడా. కాదు, నేను చెప్తాను. ఆన్సర్ వచ్చేసి తాటికాయ. వారణాసి సూర్యనారాయణమూర్తి విశాలి కస్తుభం తణుకు పాలంగా నుంచి పంపించారు. ఓకే, ఇవి అంతా కోకోనట్ అనుకుంటున్నారు. తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. మై నేమ్ ఈజ్ శివ గౌతమ్ కృష్ణ. ఆహా, ఆన్సర్ కోకోనట్. కానూరు నుంచి తాతారావు గారు, పెన్ క్యాప్ అనుకుంటున్నాను. అబ్బా, పెన్ క్యాప్ అనుకుంటున్నారా? నెక్స్ట్ ఎవరు పంపించారు? శ్రీ విద్య పంపించారు. ఆన్సర్ ఈజ్ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఓకే, అనంతపురం నుంచి పంపించారు శ్రీ విద్య గారు. చెంబోలు సుస్మిత. ఓకే, సిడ్నీ, సిడ్నీ నుంచి పంపించారు వీరు. కొబ్బరికాయ అంటున్నారు. మన యాప్ ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచమంతా ఉందండి. ప్రపంచమంతా మన తెలుగు వారు ఎక్కడున్నారో అందరూ మన వివిధ భారతి వింటుంటారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు కోకోనట్ అంటున్నారు, నెల్లూరు జిల్లా నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపించారు. ఎస్, హాయ్, మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా. ఐఆమ్ ఫ్రమ్ ద నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, కల్లిపారు నుంచి పంపించారు. కొబ్బరికాయ అంటున్నారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, నేను అనుకున్నది పంపించారు. కౌస్తభ ఆత్మకూరు నుంచి ఆన్సర్ వచ్చేసి ఏంటది? ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. ఓకే, నేను అనుకున్న ఆన్సరే పంపిస్తున్నారండి. నవీన్ రజిత నిర్మల్ పంపించారు, రైట్ ఆన్సరా? నో, కొబ్బరికాయ పంపించారు. ఆ కొబ్బరికాయ కూడా ఒక అందుకు రైట్ ఆన్సరేనేమో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, లవ్య, లక్కీ, మీరాబాయ్, మొత్తిబాయ్, కొబ్బరికాయ. ఆహా, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఆన్సర్ వచ్చేసి ఓకే, నేను అనుకున్న ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుంచి, నెమలి కన్ను, హౌ టెంకాయ, హౌ, ఓహోహో, బాగుంది. అనంతపురం చంద్రరథ గారు రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారండి. ఏంటది? దప్పడం. ఓహో, సారీ, ఆన్సర్ వచ్చేసి ఇంకా నేను చెప్పాలనుకున్నా ఇంకా చాలా మిగిలిపోయినాయి. ఓకే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శేషు శ్రీ రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఆన్సర్ పంపించలే వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ కొబ్బరికాయ, ఫస్ట్ ఆన్సర్ కు పేరు చదవలేదు సార్. ఓకే, సర్దార్ గారు, సర్దార్ గారు, సర్దార్ గారు, మూడు సార్లు చదివాను కదా. తర్వాత ఎవరు పంపించారు? క్యాండిల్ అంటున్నారు చిరుకు నారాయణ, అనసూయ, యమునా, జానకిపేట నుంచి. ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్, హాయ్, గుడ్ ఈవినింగ్ చిరుబాబు, ఫ్రమ్ వరకాల వెంకటేశ్వర్లు గారు. ఓకే, కోకోనట్ అంటున్నారు. పాలం పాలయ, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా మన ఫ్రెండ్స్ పంపించిన ఆన్సర్స్ ఉన్నాయి. మరి స్టూడియోలో సమయం చూస్తే 3 గంటలు వస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ వినాలి కదా, అందుకని న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేశారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దసరా శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రగిరాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచి

దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వకట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. శాసనపల్లి పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6 కోట్ల 12 లక్షల రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ రాత్రి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సందడి సందడి ప్రోగ్రామ్ కి తిరిగి స్వాగతం. తల ఉంది కానీ జుట్టు లేదు, కండు ఉంది కానీ చూపు లేదు, ఆన్సర్ సైతం పంపించారు మన ఫ్రెండ్స్ చాలా మంది. పాలం పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు కదా. ఓకే, తర్వాత ఎవరు ఎవరు పంపించారు? ముస్తాబాద్ నుండి సావిత్రి గారు పంపించారు, ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు చిన్ని. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. అనంతపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సరే నాగేంద్ర రేణుకమ్మ, వీరిద్దరు కూడా పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ లేదంటే అది అంటూ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారు. కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు మధుర నుండి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అసలు ఏంటి, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏమో అంటున్నారు, వీర కనకరావు వీరభద్రాపురం నుంచి నేను చెప్తారు. ఏమో ఏమో ఏంటది, ఏమో గుర్ర మెగరావచ్చు అన్నట్టు ఏమో అట ఆన్సర్ వచ్చి హాయ్ అంటూ పంపించారు. హాయ్, ఐఎమ్ లతా ఫ్రమ్ నెల్లూరు నుంచి, ఇప్పుడే ట్యూన్ చేసే అన్నయ్య అంటున్నారు. అవునా చెల్లెమ్మ, ముందు నుంచి వినలేదా? సరే, తర్వాత నుంచి ఆన్సర్స్ పంపించు. చిరుకు నారాయణ అనసూయ ఏమైనా జానకిపేట నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హలో సార్, మా ఊరి పేరు కొలిపరు, కొల్హాపూరా? ఓకే, కొల్హాపూర్ అట. ఓకే, నైస్, కొల్హాపూర్ నుంచి పంపించారా మీరు? కొబ్బరికాయ అంటూ పంపించారండి మాన్సూన్ బాబా గారు. హాయ్ చిరుబాబు గారు, ఈరోజు ఏమైందా? ఏమైంది ఏంటండి, కొన్ని సమాధానాలు ఏదో పిచ్చి పిచ్చిగా పంపిస్తున్నారండి వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు చిత్రాల గ్రామం నుంచా? చిన్నబాబు గారు మీ బాగుండండి, వెంకటాచారి గారు మీ మెసేజ్ నాకు ఇప్పుడే వచ్చిందండి, రియల్లీ స్కిప్ అయిపోయింది అనుకుంటా. శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి ఋత్విక్ గారు. ఓకేనా, కొన్ని స్కిప్ అయిపోతండి. ఆన్సర్ సులచిన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే, తల ఉంది కానీ జుట్టు లేదు, కన్ను ఉంది కానీ చూపు లేదు, ఏమిటంటే సూది టెంకాయ కూడా రైట్ ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు, విద్యురాజే చిన్నబాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: సందరే సందరి వింటున్నారు విత్యూర్ ఆర్జీ చిన్నబాబు. చిన్నబాబు అడిగే ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 8662424 నంబర్కు వాట్సాప్ చేయండి. మన ద్విచక్ర వాహనమైనా చతుర్చక్ర వాహనమైనా ఏ వాహనమైనా డ్రైవ్ చేసే డ్రైవర్ ఉండాలి. డ్రైవర్ ఉంటేనే బస్సు నడుస్తుంది, లారీ నడుస్తుంది, కారు కూడా నడుస్తుంది. కానీ ఆ బస్సుకు డ్రైవరే లేడు. మరి అదే బస్ తెలిస్తే 8662424 నంబర్

నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా నా ప్రశ్న? డ్రైవర్ లేని బస్సు ఏమిటి? ఆన్సర్ తెలిసిపోయిందా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా 8662488141 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సందరి సందరి వింటున్నారు విత్యోరాజే చిన్నబాబు. నారీ నారీ నడుమ మురారి ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల అల్పించిన సినివెన్నెల గీతం.

చాందినీ సందిలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, డ్రైవర్ లేని బస్సు, అన్ని బస్సులకు డ్రైవర్ ఉంటాడు బట్ ఈ బస్సుకు డ్రైవరే లేడు, డ్రైవర్ లేకుండానే వెళుతుంది మరి. అదే బస్సు తెలిసిందా? తెలిస్తే 8662421 నంబర్ కు వాట్సాప్ చేయమన్నాను.

మన ఫ్రెండ్స్ అయితే పంపించారు. ఎవరెవరు ఎవరెవరు చాలా మంది పంపించారండి. ఓ ఎవరు చూద్దాం. ఎస్ హలో చిరబాబు గారు. హలో హలో అంటున్నారు. మీ పేరు? పేరైతే పంపించలేదు, అజ్ఞాత శ్రోత టైప్ చేస్తూ ఉన్నారు. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనద్దరి శ్రీభాను జైనద్దరి ముంబడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కేదరి వీరేష్ రాజులమండ్రి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. హాయ్ జాబిలమ్మా అంట. ఓకే ఆన్సర్ ఇదండి. మీరు ఆడియో పంపిస్తే నాకు వినడానికి లేదండి. దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. స్కూల్ డ్రైవింగ్ అట, నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలి పాతిమ జవాబు రైట్ ఆన్సర్. పద్మజ గారు పంపించారండి. స్టాఫ్ ఫ్రమ్ కే చిన్నవటిపల్లి నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఓకే. పెనం నుంచి పంపించారు శశాంక్ గారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు వైజాగ్ నుంచి పంపించారండి రత్నం. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆన్సర్ వచ్చేసి హాయ్ లతా గారు. మోహన్ లతా మోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గారు నుంచి కాశీమూర్తి జావలి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ గారు కేశవ నాగారం. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గసవ్య ముంత పెద్దన్న. తర్వాత కొప్పు మల్లేసు జూగు ఆదెప్ప. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు చిన్ని. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వరవకొండ నుండి ఈశ్వరమ్మ సారీ ఈశ్వరయ్య. ఖాళీ బస్ అట. ఆ బస్సు ఖాళీదైనా సరే నడవాలంటే డ్రైవర్ ఉండాలి కదండి. ఈశ్వరయ్య గారు డ్రైవర్ లేకుండా ఖాళీ బస్సులు వెళ్తుందా? కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు. ఆన్సర్ వచ్చేసి వెంకట చలపతి నాగిరెడ్డి గారు. రమేష్ గారు వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ యమున జనకపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చిన్నబాబు గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ అంటూ పంపించారండి. నాగకుమారి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు శ్రీ విజయ గారు. సునంద గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా ఆన్సర్ రైట్ ఆన్సర్. గురుకుమార్ గారు ఓకే. శ్రీనగర్ కాలనీ నుంచి నెల్లూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అజయ్ ఫ్రమ్ దేశ్రెడ్డిపాలే దేశ్రెడ్డిపల్లెట. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పని సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ దినేతుల భవనిపేట గ్రామ కామారెడ్డి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జీ చిన్నబాబు గారు నమస్తే అంటూ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎర్రబిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి మీరు రైట్ ఆన్సర్ పంపించారు. సూపర్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు. నిర్మల్ నవీన్ నరేష్ కృతిక్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు లలిత్ ప్రసాద్ గారు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. స్కిప్ నేను చేయడం కాదు, స్కిప్ అయిపోతుంటే. నేతాజీ మంజుల గోపి వీరంతా పంపించారండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి పంపించారు. కోలం బస్ అట, కోలం బస్ అందులో బస్ ఉంది కాబట్టి పంపించారా. నిజామాబాద్ విగ్లబేద నుంచి బ్రహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ చిన్న బస్సా, చిన్న బస్సు అయినా పెద్ద బస్సు అయినా డ్రైవర్ లేకుండా నడవదు కదా. ఖమ్మం నుంచి రామానిపేట రవికుమార్ గారు దమ్మరాజు గారు వీరు పంపించారు చిన్న బస్ అట. నెక్స్ట్ ఎవరు పంపించారు ఓకే రెడ్ బస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే వీరు పంపించారు ద మూన్. ఆన్సర్ ఇక్కడ రోబో బస్ అట. ఆహా రోబో తోలుతుందా? క్వశ్చన్ రిపీట్ చేయబట్టున్నారు శ్రోత ఎవరు అజ్ఞాత శ్రోత. నెక్స్ట్ ఎవరు కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు మధుర నుండి. ఆన్సర్ ఇక్కడ

ఆన్సర్ ఎక్కడండి? రైట్ ఆన్సర్ అట, ఆన్సర్ రైట్ ఆన్సర్. అబ్బా ఎంత తెలివి, నేను చదువుతూ ఫ్లోలో రైట్ ఆన్సర్ ఫ్రమ్ క్రిస్టన్ వేరేడి అనురాధ శ్రీనివాస్ రెడ్డి మధుర నుండి అని అంటానని ఇలా పెట్టారా, సూపర్ ఐడియా మీది. నెక్స్ట్ ఎవరు, శేషసాయి గారు, రోహన్ అండ్ సాయి దర్శన్ గారు ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల నుంచి కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి పంపించారండి. ఓకే, నరేంద్ర రేణుకమ్మ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గొరగల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి, బొమ్మ బోస్ అట, అబ్బో రిమోట్ బోస్ అట, ఇది కూడా కరెక్ట్. రిమోట్ బస్ కి డ్రైవర్ ఉండడు, బొమ్మ బస్ కి డ్రైవర్ ఉండరు. సూపరు సూపరు. నెక్స్ట్ ఎవరు పంపించారు, ఓకే సుధాకర్ గారు. మీరైతే టైప్ చేసి డిలీట్ చేశారేంటండి, స్క్రూ డ్రైవర్ అట. అబ్బో స్క్రూ డ్రైవర్ కాదు, డ్రైవర్ లేని బస్సు అన్నానండి. దమ్మోజి వెంకటేశ్వర వరలక్ష్మి గారు నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్ ఎవరు పంపించారు, ప్రసూన గారు పంపించారండి గచ్చుబౌలి నుంచి. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం, చిన్నబాబు గారు ద ఆన్సర్ ఈజ్ అంటూ నిక్కర్ నారాయణ తాడిగడప నుంచి. ఎయిర్ బస్ అట, ఎయిర్ బస్ కు డ్రైవర్ ఉంటాడుగా పైలట్. ఆన్సర్ ఏంటి అంటే డ్రైవర్ లేని బస్సు సిలబస్. రైట్ ఆన్సర్ బాబరి, మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. బ్యాట్ మదర్ టెన్నిస్ బ్యాట్ ఉంటుంది, క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఇలా బ్యాట్స్ అనే ఉంటాయి కదా, బట్ ఒక బ్యాట్ ఉంది, ఆ బ్యాట్ తో అసలు ఆడలేం, ఏ గేమ్ కూడా ఆడలేం. ఆ బ్యాట్ ఏమిటి ఆన్సర్ తెలిస్తే 8662424 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై సందడే సందడే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: సందరి వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. క్రికెట్ బ్యాటు, టెన్నిస్ బ్యాట్, ఇవి కానీ నేను అడిగినటువంటి బ్యాట్ తో ఆట ఆడలేము. ఆట ఆడలేని బ్యాట్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే 8662424 నంబర్కు వాట్సాప్ చేయమని చెప్పాను. ఎవరెవరు పంపించారు చూద్దాం. రాజశేఖర్ రెడ్డి ఆదిన మండలం, సినిమాబు గారు సినిమా ప్రశ్నలు అడగండి అంటున్నారు. ఓకే, ట్రై చేస్తాను. నెక్స్ట్ కొలంబస్ అంటున్నారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. సూపర్ రైట్ ఆన్సర్ వీరు పంపింది కూడా. హాయ్ సార్, సుజాత గారు, శ్రీనివాసరావు గారు, దడ్డవరప్పాడు. ఆన్సర్ వచ్చేసి సిలబస్, ఇందాక ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్ కి బ్యాట్ ఉంటుంది కాదన్నాను కండి నరేష్ గారు మోసపేట నుంచి. రాంగ్ ఆన్సర్. నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సరే. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రైల్మండలి నుంచి రైట్ ఆన్సర్. కుసుమ అంబటినగర్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల డిస్టిక్ నుంచి

కౌస్తభం గారు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇనుమడుగు చెబ్రోలు, ఇనుమడుగు నుంచి చెబ్రోలు, రామకృష్ణ, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వారి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కావ్య, తేజ, వెంకి, సౌమ్య పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓహోహో వివరంగా పంపించారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ దినేతుల భవన్పేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సిలబస్ అంటున్నారు దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు నల్గొండ నుంచి, త్రిల గ్రామం నుంచి. కలమందలపాడు గ్రామం నుంచి కాసమూర్తి జావలి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రవీంద్ర రెడ్డి గారు శ్రీ ఎస్ సర్వేపల్లి. ఆన్సర్ వచ్చేసి ఎక్కడ, ఓకే రైట్ ఆన్సరే బాల, కాదండి బాల అన్నాడు విఏఎల్ఎల్ కాదు. నెక్స్ట్ నాగకుమార్ విజయవాడ నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కార్యక్రమం నుంచి నందం జగదీశ్వరరావు, లక్ష్మి. ఆన్సర్ వచ్చేసి టిబేట్ అట, బ్యాట్ ఉంది అందులో. పాలం పాలే ఆలగడ్డ తెలుసు నుంచి రైట్ ఆన్సర్. సిలబస్ అంటున్నారు ప్రీవియస్ క్వశ్చన్ కి. అనురాధ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్రీ విజయ గారు, సునంద ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ అంటూ పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నేతాజీ మంజుల గారు, గోపి గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు వీరు. ఎఫ్ఎంఎఫ్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్, ఆన్సర్ తెలియదు అంటున్నారండి, ఎలాగా నేను చెప్తాను, మీరు నేమ్ కూడా పెడితే మంచిది కదా. ఇంగ్లీష్ లో ఎలా అంటారు అలా అంటారు. అనంతపురం నుంచి రమేష్ మెకానిక్, చలపతిరావు గారు, నాగిరెడ్డి గారు, మహమ్మద్ జైనేద్రి, శ్రీవారి జైనేద్రి మెంబర్ నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్ణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే ఆర్జీ చిన్నబాబు గారు అంటూ ఎర్రమిల్లి సీతమలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నవీన్, రజిత, దివిజ, నిర్మల్ హైదరాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే పని సత్యశ్రీ తినాలి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి లక్ష్మి కి. మా నేమ్స్ వచ్చేసి కుమారి, లక్ష్మి, ఓకే రంజనమ్మ గారు పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఏదండి, రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. కోనసీమ డిస్టిక్ట్ నుంచి పంపించారు సూర్యనారాయణరావు గారు, రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీకిలో బజార్ నుంచి మరహరేష్ జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలి ఫాతిమ జవాబు వచ్చి ఓకే రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద అనంతపూర్ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీనివాస్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఏకవ భాష నూర్జహాన్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్ పంపించారు. గుణిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఆడలేని బ్యాట్ ఏది అని అడిగాను కదా. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనుమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. మోరిపాలెం నుండి పంతాడి శ్రీనివాస్ గంగా భవాని రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, నరసింహారావు గారు దేవరగట్ల మీరు పంపించారు కొత్తగూడెం నుంచి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పేరైతే పంపించలేదండి, అజ్ఞాత తర్వాత ఏదో వీడియోలు పంపిస్తున్నారు వీళ్ళు. కడప ముదురు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి. ఆన్సర్ ఎక్కడ, చింతామణి సుధాకర్ గారు యాదవ్ వీరంతా పంపించారు ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సుధాకర్ యాదవ్, రమణ యాదవ్ ముద్దునూరు నుంచి రైట్ ఆన్సర్. చిలుకు నారాయణ అనసూయ ఏమైనా జానకపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆయన నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు. శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామం నుంచి. సోమనాథం జనార్దనం, వరచమ్మ, వెంకట భవన భావన రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే. పాలం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్ని చదివేశానండి, ఇంకా ఏమీ స్కిప్ అవ్వలేదు. దోమల బ్యాట్ అండి, దీంతోనైతే ఆడలేము. ఓకేనా?

జీకే ప్రశ్న, జాగ్రత్తగా వినండి. కృష్ణా నది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ? గోదావరి జన్మస్థానం ఎక్కడ? ఆన్సర్ తెలిస్తే 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం మహారాష్ట్రలో ఉంది, మరి గోదావరి జన్మస్థానం ఎక్కడ? 8662421414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందడే సందడే వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. భయంకర చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసి రాల్పించిన ఆత్రేయ గీతం వింటున్నారు. సంగీతం చక్రవర్తి.

సంద్రే సంద్రే వింటున్నారు విత్యురాజి చిన్నబాబు. గోదావరి నది జన్మస్థలం ఎక్కడా అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూద్దాం.

నారాయణ గారు దేవీనగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? కేదరి వీరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా వైజాగ్ నుంచి పంపించారండి. రత్నమ్మ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నాగేంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. రామన్నపేట ఖమ్మం రవికుమార్ గారు పంపించారు రైట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాడిపత్రి గ్రామం నుంచి పంపించారు. సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భావన. తర్వాత మల్లికార్జున అభిరామ్ గారు పంపించారు ధర్మవరం నుంచి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధు ఫ్రమ్ కోవెలకుంట్ల, కోవెలకుంట్ల నుంచి పంపించారు. వీరు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? తెనాలి నుంచి పని సత్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి అంటూ మోహన్ ఫ్రమ్ గుడివాడ, ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సరే. అనంతపురం చంద్రత గారు రైట్ ఆన్సర్. వరకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి ఆన్సర్ వచ్చేసి గన్నవరం. తిరుపతి, మీ పేరే తిరుపతి, ఇంటి పేరా? గన్నవరం. శ్రీనివాసరావు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు. గన్నవరం అనేది ఇంటి పేరట. ఓకే, లతా మోహన్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సరే. కడప జిల్లా నుంచి బుద్ధుడు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు పంపించారు రైట్ ఆన్సర్. మహారాష్ట్రలోని అహో సారీ రమేష్ గారు, వెంకట చలపతి, నాగిరెడ్డి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మీ పేరు పంపించట్లేదండి, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. వీరైతే అజ్ఞాత శ్రోత, ఓకేనా? కలవందలపాడు గ్రామం నుంచి కాసిం బూతు సేవలు రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. వెంకట్రావు కోదాడ సూర్యపేట డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనిద్ర, స్నేహపని జైనిద్ర రైట్ ఆన్సర్. ముంబై నుంచి పంపించారు వీరు. నెక్స్ట్ శశాంక్ ఫ్రమ్ ద పెడన ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కౌస్తభ ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి. తర్వాత మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గబ్బిలం అంటున్నారు ఇప్పుడు. నెల్లూరు జిల్లా నుంచి పంపించారు బందరపల్లి నుంచి గండం వంకయ్య గారు రైట్ ఆన్సర్. ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గురిగల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామశెట్టి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ పంపించారండి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? వైవి యూనివర్సిటీ కడప నుంచి పంపించారండి జగదీష్ గారు రైట్ ఆన్సర్. నేతాజీ మంజుల సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మంగళగిరి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ప్రదీప్ అనంతపురం నుంచి. నెక్స్ట్ చిన్నబాబు గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా నారాయణ గారు, నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి. మీ పేరే అలా ఉందండి లేకపోతే కా? ఓకే, వారి పేరే అలా ఉందేమో. మహారాష్ట్రలో స్టార్టింగ్ మీరు ఆన్సర్ పెట్టకండి. మహమ్మద్ దినేతల్లో భవన ప్రకారం కామారెడ్డి జిల్లా రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నుంచి మస్తాన్ వలి ఫాతిమ జవాబు వచ్చేసి రైట్ ఆన్సర్. భాస్కర్ పెన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ దమ్మోజీ వెంకటేశ్వరి వరలక్ష్మి కృష్ణమ్మ చిత్రాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ముద్దునూరు నుంచి పంపించారండి అజ్ఞాత శ్రోత రైట్ ఆన్సర్ పంపించారు. వీడ హలో సార్ అనంతపురం నుంచి శ్రీ విద్య, శ్రీ దివ్య గారు, శ్రీ విద్య గారే, సునంద గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్.

శ్రీవిద్య సునంద. గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు, ఆన్సర్ చేసి రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు మీ పేరు? సుబ్బాయిగూడెం ఫ్యామిలీ, బొడ్డు సుబ్బరాయుడు ఫ్యామిలీ అట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ వీరభద్రం నుంచి వీర కనకారావు గారు. హాయ్ అండి అంటూ మార్కాపురం జిల్లా నుంచి పంపించారండి మేనకా భవ్య అండ్ వర్ష గారు పంపించారు, రైట్ ఆన్సరే. నాగేంద్ర రేణుక అనంతపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి, రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా గోదావరి జన్మస్థలం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. లత ఫ్రమ్ ఉయ్యూర్ వివరంగా పంపించారు వీరు. నెక్స్ట్ మనోజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరికి కూడా. నెక్స్ట్ నాగకుమార్ గారు మీరు పంపించారు, రైట్ ఆన్సర్. హాయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు వీరు, కుమారి లక్ష్మి మానస వీరి పేర్లట, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నందన్ జగదీశ్వర లక్ష్మి రైట్ ఆన్సర్ పంపించారు. సార్ జనరల్ క్వశ్చన్స్ ఒకటి అడగండి. జనరల్ క్వశ్చన్ కాదు ఇది, జనరల్ జీకే కదా. పంతాడి శ్రీనివాసరావు గారు యాకో భాష నూర్జహాను రైట్ ఆన్సర్ పంపించారు. నాకు అందిన ఆన్సర్స్ అన్ని ఇవేనట. నరేష్ వారి ముసాపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి రామాంజనేయులు వనిత త్రిష నారాయణి నారాయణి అశ్విని హాసిని గారు నారాయణి అట. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు జగదీష్ పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ లైక్ మహారాష్ట్రలోని ఆన్సర్ గుంప రమణ చిరునామా పాతకొట్టం గ్రామం కోటనందూరు కాకినాడ జిల్లా నుంచి. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాండ్రాయిపేట నుంచి రేడియో వింటున్న వారికి హాయ్ చెప్పండి. రేడియో వింటున్న శ్రోతలందరికీ, జాండ్రాయిపేటలో ఉన్న శ్రోతలందరికీ హాయ్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు హాయ్ చెప్పమంటున్నారండి. నవీన్ రజిత నిర్మల్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏమి సార్ అందరి పేర్లు చదువుతారు, నా పేరు చదవట్లేదు, ఏమి సార్ అంటున్నారు. ముద్దునూరు నుంచి మహారాష్ట్ర సిలబస్ కడప ముద్దునూరు నుంచి అన్నారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఉన్న త్రయంకుముఖం అంటున్నారు. సారీ, మరి మీ పేరు ఎక్కడ పెట్టారండి, ఎక్కడని చూడండి. పేరు పంపించాలండి, మీరు పేరు పంపించుకుంటే ఎలా. సుధాకర్ యాదవ, గోదావరి నది జన్మస్థలం ఎక్కడని అడిగాను కదా. ఓకే, ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ పంపించారు. చిరుకు నారాయణ అనసూయ ఏమైనా జనకపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిక్కర నారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా మా మ్యాచ్ లో ముగ్గురు నారాయణలో ఉన్నారండి, నా పేరు నిక్కర నారాయణ అంటారు నన్ను అంటూ పంపించారు. అంతేలే, ఇద్దరు ముగ్గురు ప్రసాదులుంటే మరి ఒక ప్రసాద్కి పెళ్లి కాదు, అదే పెళ్లి కాని ప్రసాదు అంటారు కదా ఆ సినిమాలో, గుర్తొచ్చింది. తర్వాత జానకీరావు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. నందిగామ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. కృష్ణానది జన్మస్థలం మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వరం, గోదావరి జన్మస్థానం నాసిక్ మహారాష్ట్రలోనే ఉందన్నమాట. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? సినిమాకు సంబంధించిన ప్రశ్న. దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదట తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ తెలిసిందా, వెంటనే వాట్సాప్ చేయండి. 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైంది కదా, దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. సౌందర్య సౌందర్యం వింటున్నారు, వీతివరాజే చిన్నబాబు.

సౌందర్య సంద్రిలో చివరి గడిన ప్రశ్న ఏమిటి అంటే, దాదా సాహెబ్ బాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్స్ అయితే మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం.

జానకీరామ్ గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు నందిగామ నుంచి. కేదిరి వీరేష్ రాజలమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కినే నాగేశ్వరరావు అంటున్నారు మాధవి ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుంచి. నేను చెప్తాను నెక్స్ట్ మీ క్వశ్చన్ కు ఆన్సర్ అంటూ పంపించారండి శివాజీ నగర్ నుంచి నాగకుమారి విజయవాడ నుంచి. శివాజీ ఓకే. తర్వాత ఎవరు చూద్దాం? సోమనాథం జనార్దన్ రావు వనిజమ్మ వెంకట భావన వీరంతా పంపించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు.

తాతయ్య వారు అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు తిరుపతి నుంచి పంపించారండి, శ్రీనివాస గన్నవరం నుంచి పంపించారు తిరుపతి నుంచి రైట్ ఆన్సరే. మార్కాపురం నుంచి శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి గారు పంపించారు. పాతిమ మస్తాన్ వలి పాతిమ బి నరసింహారెడ్డి రైట్ ఆన్సరే పంపించారు. ఇంకెవరు, పాలూజి గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి పంపించారు. దమ్మోజి మండలం భద్రాద్రి కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి అంకియ నాగేశ్వరరావు గారు పంపించారు. నిక్కర నారాయణ గారు, అక్కిని నాగేశ్వరరావు గారట, నిక్కర నారాయణ గారు తాడిగడప నుంచి, వారు కాదండి నేను చెబుతాను, కర్నూలు జిల్లా గురికల్ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు, ఆర్జు శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కొన్ని రోజుల కిందట ఈ క్వశ్చన్ అడిగారండి అనంతపురం నుంచి, ఓకే నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ మేమందరం వెతుకుతున్నది ప్రశ్నల కోసం, అక్కడే అక్కడ దొరికేవన్నీ ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు కూడా అది ఏ ప్రశ్న దొరికింది. ఓకేనా, సోఫియా గారు గొల్లపూడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రత్నం వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు, నీలగిరి మోహన్ గారు గుడివాడ నుంచి. చిలుకు నారాయణ అనసూయ యమున జనకపేట నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పంతాటి శ్రీనివాసరావు గంగా భవానీ మోరిపాలెం నుండి కోనసీమ జిల్లా రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం, సంజీవ నగర్ కొత్తగూడెం నుంచి పంపించారు నరసింహారావు గారు రైట్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు అండి తేజస్విని గారు జగ్గేపేట నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు. మరి సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఎవరెవరు పంపించారు చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ది చేయాలన్నదే తన లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 50 లక్షల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో గుంటూరు జిల్లా పత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలియజేశారు. గిరిజన గ్రామాలన్నింటికీ రోడ్లు వేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వివరించారు. పోలవరం జిల్లాలో అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మొమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కలిపి 50% మించకూడదని స్పష్టం చేసింది. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అనుమతించారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఒప్పంద ఉద్యోగుల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సంస్థ యూనిసెఫ్ ఇండియా ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా నియమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఈరోజు ప్రకటించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

కాంగ్రెస్ అధినేతలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, మరి దానికైతే ఆన్సర్స్ అయితే పంపించారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగువారు ఎవరు? ఎవరు? దమ్మోజి వెంకటాచార్య వరలక్ష్మీ కృష్ణమ్మ దేవిక రాణి అంటున్నారు. కలవందలపాడు గ్రామం కాసి ముత్తుజావరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా సమాధానం దొరసత్ర మండలం నుంచి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. వీరికి కూడా రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి బీవీ నగర్ నుంచి పంపించారు షేక్ మబీన్ అండ్ ద షేక్ మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ నాగేంద్ర పంపించారండి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. దస్గిరి సంధ్యా ప్రతిరూరు కడపల నుంచి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అంకయ్య గడ్డం అంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లత మోహన్ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి వీరు పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మహమ్మద్ ఎనిదల భవన విక్రమ్ కామాజీ రెడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అర్థం కాలేదు. అనంతపురం నుంచి శ్రీ విద్య గారు పంపించారు రైట్ ఆన్సర్. దాసరి ఓకే టీచర్స్ కాలనీ నుంచి పంపించారు వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర్లు గారు ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. కిషోర్ నంద్యాల నుంచి పంపించారు కిషోర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ ముంబై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నరసింహారెడ్డి పాలెం పోలే ఆలగడ్డ నందిలజల నుంచి ఆన్సర్ కూడా కలిపి చదివేస్తున్నారండి. బ్రహ్మయ్య కర్నూల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బాద్షా ఓకే వెంకట్ వీరు పంపించారు దమ్మయ్యగూడ నుంచి. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుంచి పంపించారు. ఆన్సర్ వచ్చి ఆహా వాళ్ళు చెప్పారా ఆన్సర్ రైట్ ఆన్సరే చింతాటి సుధాకర్ యాదవ్ గారు బుద్ధునూరు కడప నుంచి. ఇప్పుడు పంపించారు మీ పూర్తి పేరు ఓకేనా? ఇప్పుడు దాకా పంపించారు చూసుకోండి ప్రీవియస్ మీరు పంపిన వాట్సాప్ మెసేజెస్. నెక్స్ట్ లతా ఉయ్యూరు రైట్ ఆన్సర్. దమ్మోజి వెంకటేశ్వరి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ మరలా పంపారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. వరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారండి ఆన్సర్ వచ్చేసి ముందు పంపిస్తున్నారండి అందుకని కొంచెం ఆగాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరు పంపించారండి? హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి పంపించారండి. పేరు వచ్చేసి వర్ణిక గారా రైట్ ఆన్సరే. క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి అంటూ పంపించారు చిన్నబాబు. సత్యవేడు తిరుపతి నుంచి నేతాజీ మంజుల సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి ఏఎన్ఆర్ అంటున్నారు జగదీష్ గారు కాదండి శివ సాంబశివరావు గారు దక్షిణ చిరువల్లో అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నవీన్ రజిత దివిజ నిర్మల్ ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ సాంగ్స్ వేస్తున్నారు చిన్నబాబు గారు థ్యాంక్ యూ అంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్కి వచ్చిందా కాదు నేను ఆన్సర్ చెప్తానాగండి. తర్వాత ఎవరు? మోహన్ రావు గారు లీలావతి గారు హేమప్రియ అమృత కప్పల దొడ్డి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు మోహన్ మహమ్మద్ నయీమ్ గారు నేను చెప్తాను ఆన్సర్. హాయ్ అండి చిన్నబాబు అంటూ కోల నాగలక్ష్మి గారు పంపించారు రైట్ ఆన్సర్. సూపర్ ప్రశ్న అడిగారండి థ్యాంక్ యూ సార్ అంటున్నారు. ఎవరు? జనార్దనం వణిజమ్మ వెంకట భావన సోమనాథం. నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు రైట్ ఆన్సర్. దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి అంటూ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ హాయ్ విబి అంటూ పంపించారు హరికృష్ణ హరికుమార్ గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ. నెక్స్ట్ నరేష్ మెర్సి మీషో బాగుంది మా పేర్లు చదవట్లేదు అంటూ వెల్గర్ గా పంపిస్తున్నారండి నరేష్ గారు మోసాపేట నుంచి. మీషో బాగుంది హాయ్ అంటూ ఏవేవో క్రికెట్ బ్యాట్ అంటూ అర్థం లేని సమాధానాలు పంపిస్తున్నారండి అందుకే స్కిప్ చేస్తున్నాను. మీరు రైట్ ఆన్సర్ పంపిస్తే రైట్ ఆన్సరే చదువుతాను కానీ అక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు మీరు అలా పంపించకండి. నెక్స్ట్

0: నాగర్ కర్నూలు జిల్లా నుంచి మై నేమ్ ఈజ్ మాన్సూన్ బాబా అంటూ రైట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి సుస్మిత గారు, చెంబోలు సుస్మిత గారు సిడ్నీ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. దేవిక రాణి అంటున్నారు వీరు, నాగలక్ష్మి కాదని నేను చెప్తాను. ముస్తాబాద్ నుంచి శ్రీదేవి చిన్ని గారు పంపించారు రైట్ ఆన్సర్. ఆడియో పంపిస్తున్నారండి సమిత గారు, తిరుపతి నుంచి పంపించారండి రైట్ ఆన్సరే. ఆడియో సైతం మాకు అర్థం కావండి. ఆన్సర్ ఏమిటి, ప్రశ్న ఏమిటి అంటే, దాదా సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి బిఎన్ రెడ్డి. రైట్ ఆన్సర్ పంపిన మీకందరికి కూడా కంగ్రాచులేషన్స్. నరేష్ మెర్సి రోజా శిరీష వీరంతా పంపారు. ఇప్పుడైతే వచ్చింది నాకు చివరి ఆన్సర్. నాగేశ్వరరావు అంటున్నారు మోసపేట నుంచి, కాదండి చెప్పేసాను ఆన్సర్, ఇంకెవరు పంపకండి. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధ, ఇనుమడుగు నుండి పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటి 34 సెకండ్లు. మరి వివిధాలోకి వెళదాం. వివిధాలో ఏ చిత్రం నుండి పాటలు విందామో చెప్పే ముందు ఒక పాట అయితే విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం, మణిశర్మ సంగీతం, రాధాగోపాలం చిత్రం నుంచి.
1: జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వరపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపి

ఆస్ట్రేలియా సమయం చూస్తే 4:14 దాటి 3 సెకండ్లు. వివిధ ప్రోగ్రామ్ లో ఒక చిత్రం నుంచి పాటలు వినాలి కదా, నువ్వే కావాలి. ఈ చిత్రం నుంచి అంటే ఈ సినిమా నుంచి మనమైతే అన్ని పాటలు వినొద్దాం. కోటి సంగీత సారథ్యంలో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాటలు ఈనాటి వివిధ ప్రోగ్రామ్ లో వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిన్న నిన్న నేది తెలు తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
3: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా.

0: మూవీ లేటెస్ట్ అప్డేట్స్.
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: FM 101.3. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 4:50 దాటి 14 సెకండ్లు. మరి ఈ సమయంలో నేనైతే టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రావెల్ ఫర్ పర్సనల్ గ్రోత్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, కరెక్ట్ గా విన్నారండి. ట్రావెల్ చేస్తే పర్సనల్ గ్రోత్ తెలుస్తుంది, అందుకే అంటాను వింటూ ఉండండి వెనలా. హాయిగా హాలిడే టూర్ ప్లాన్ చేస్తున్నారా? దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? దూర ప్రయాణాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని చెప్పొచ్చు. బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయాణం ఒక గొప్ప మార్గంగా పరిగణించవచ్చు. ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బెస్ట్ రూట్ అని పరిగణించబడుతుంది. వివిధ ప్రాంతాల అందాలను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండి ప్రియమైన వారితో బంధం కూడా బలపడుతుంది. కాబట్టి ట్రావెల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. దసరా సెలవుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇయర్ ఎండ్ వెకేషన్ ఎలా చేయాలి? సంక్రాంతికి కూడా సెలవులు వస్తాయి, ఇలా ఏ వెకేషన్ వచ్చినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడికైనా టూర్ కోసం చూస్తున్నారా? మీరు కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? మీరు కూడా ప్రతిరోజు ఎక్కడికో ట్రిప్ వేస్తారా? అవును, అయితే మీరు లాభం పొందొచ్చు. వాస్తవానికి ప్రయాణం మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇది బిజీ లైఫ్ స్టైల్లో ఒత్తిడి లేదా డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిప్రెషన్ లాంటివి వస్తాయి. నిరాశను నివారించడానికి ప్రయాణం చేయాలని సిఫార్సు చేస్తారు. ప్రయాణం డిప్రెషన్ ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనం అనేక రకాల సమస్యలను నివారించవచ్చు. సానుకూలతతో నిండి ప్రయాణం చేసే అలవాటు జీవితంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి

చల్లని గాలి మనసును పదును పెట్టడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు దూరంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎవరైనా లోపల సంతోషంగా ఉన్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది. వివిధ ప్రదేశాలకు ప్రయాణించడం వల్ల శరీరం ప్రయోజనం పొందుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని వేగంగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయి. అది లేకుంటే సంపాదించిన డబ్బంతా ఆసుపత్రికి కట్టాల్సిందే. నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితంలో డబ్బు కోసం పరుగులు పెడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరికీ ప్రయాణం అంటే ఇష్టం. ప్రత్యేకంగా అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కొందరికి ప్రయాణం అంటే హాబీ. వారు ప్రతి చోటు ప్రయాణిస్తూనే ఉంటారు. కొందరేమో రోజువారి కార్యకలాపాల నుండి బ్రేక్ తీసుకుని ఆనందం, స్వేచ్ఛ కోసం ప్రయాణం చేస్తారు. ప్రయాణం మంచి ఔషధం. సైన్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేసింది. మనం ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ప్రయాణం చేయాలి. యు హ్యావ్ టు ట్రావెల్. వివిధ రకాలైన జర్మ్స్, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ అవసరం. ఇది ప్రోటీన్ ని రక్షిస్తుంది, రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. గట్ హెల్త్ కోసం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మురికిని అలవాటు చేసుకోవాలని రీసెర్చ్ చెబుతుంది. ఈ ప్రయాణం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రయాణం అత్యుత్తమ ప్రోబయాటిక్ అని సైన్స్ చెబుతుంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడం వల్ల శరీరం కొత్త బ్యాక్టీరియాకు అలవాటు పడుతుంది. తద్వారా వ్యాధితో పోరాటానికి మరింత శక్తిని పొందుతుంది. ప్రయాణం నిజంగా మన రోజువారీ జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయాణంలో మనం చాలా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రయాణం చేయడం వల్ల మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారని, అన్ని రకాల ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయని శాస్త్రీయంగా చెప్తున్నారు. డిప్రెషన్ కి ఇది అద్భుతమైన ఔషధం. 3 రోజుల కంటే ఎక్కువ ట్రిప్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువ విశ్రాంతి, మెరుగైన మానసిక స్థితి, తక్కువ ఆందోళనలు కలిగి ఉంటారు. విహారయాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి ఆలోచనా ధోరణి అదే ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రయాణించాలి. ఎందుకంటే మీరు ప్రయాణాల వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు, కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. దీని వలన మీరు చాలా సామాజిక, సాంస్కృతిక జ్ఞానాన్ని పొందుతారు. కొత్త అనుభవం మీకు జ్ఞాపక శక్తిని, సామర్థ్యాన్ని పెంచుతుంది. జర్నల్ ఆఫ్ పర్సనల్ అండ్ సోషల్ సైకాలజీ ప్రకారం ఓపెన్ మైండెడ్నెస్ తెస్తుంది. విషయాలను తక్కువ చేసి ఉంటారు, కాస్త పెద్దగా ఆలోచిస్తారు. మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడితే, రెగ్యులర్ ట్రిప్స్ కి వెళ్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. ఫ్రేమింగ్హామ్ హార్ట్ స్టడీ ప్రకారం ఎక్కువ ప్రయాణం చేసే వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. వీరు ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే అంత ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పొడిగిస్తుంది. మీరు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మీ శరీరాన్ని చాలా చురుగ్గా ఉంచుకోవచ్చు. సుదీర్ఘ నడక లేదా ప్రకృతిలోకి ప్రవేశించడం లేదా బీచ్ లో వాలీబాల్, ఇతర గేమ్స్ ఆడటం వల్ల మీ మనసు ప్రశాంతంగా అవుతుంది, శరీరానికి వ్యాయామం దొరుకుతుంది. మీరు ఇంట్లో కంటే ప్రయాణంలో ఎక్కువ చురుగ్గా ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తాం. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రయాణానికి అవసరమైన ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వాకింగ్ కి వెళ్లడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, అనేక శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు వైద్యులు అనారోగ్యం బారిన పడిన వ్యక్తులకు లేదా శస్త్రచికిత్స జరిగిన తర్వాత గాలి మార్పు కోసం ఎక్కడికైనా వెళ్లమని రోగులకు సలహా ఇచ్చేవారు. అయితే కాలం మారింది. దీంతో తాము వైద్యుణ్ణి సంప్రదించే ముందే ప్రయాణం చేయాలని ఎక్కువ మంది ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి రొటీన్ లైఫ్ నుంచి బయటపడడానికి మాత్రమే కాదు, అనారోగ్యం నుంచి కూడా విముక్తి పొందేందుకు ప్రయాణం చేసే అలవాటు ఉంటుంది. చాలా మంది చాలా బిజీగా ఉన్నా సరే 1-2 రోజులు సరదాగా గడపడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాలి మార్పు మాత్రమే కాదు, శరీరానికి, మనసుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది ప్రయాణాలు చేయడం కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు. మీరు రోజువారి జీవితం నుంచి కొంత శాంతి లేదా ఉపశమనం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కరోజైనా సరదాగా గడపడం కోసం బయటకు వెళ్ళండి. కొత్త ప్రదేశాలను సందర్శించడంతో పాటు ప్రకృతికి మరింత దగ్గరవుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేకపోయినా ఒంటరిగా బయటికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి. అప్పుడు ఒత్తిడి తగ్గడంతో పాటు ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సమయం గడపడానికి అవకాశం,
ఆఫీసు ఒత్తిడి

కారణంగా చాలా మంది కుటుంబ సభ్యులతో గడపడానికి తగిన సమయం ఇవ్వలేరు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా దూరం ఏర్పడుతుంది. ఫ్యామిలీ లేదా స్నేహితులతో కనీసం కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లడం వల్ల ఆ దూరం తొలగిపోతుంది. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందండి. కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయడం ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు భౌగోళిక ప్రదేశంలోని జనం నుంచి వాటి జీవన శైలి వ్యక్తుల గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎస్, మీ ప్లేస్ నుంచి కొంచెం జరిగితే మీ మైండ్ పర్స్పెక్టివ్ ఎంత మారుతుందో. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ వన్స్ పర్సనల్ గ్రోత్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితా వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను కూడా వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇంకా కొన్ని జానపద గేయాలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు, జానపద గేయాలు వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలను వింటారు. ఇక 8:00 దార్శనిక్ భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి రూపకం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:15 హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరేటువంటి సినీ గీతాలను వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలీ. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపటి ప్రసారంలో

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెడ్జ్ పై. ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈ రోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన, భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు, భక్తి గీతాలు వింటారు.

6:30 సూక్తి సుధా కార్యక్రమంలో కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు, ఇక 7:00 ప్రసార విశేషాలు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన, కన్ననై, ఇంకా కథానిక వింటారు. మనోవైకల్యం రచనా సమర్పణ జాగర్లపూడి భార్గవి స్వరూప్ గారు. మరియు చర్మ సమస్యలకు ఆయుర్వేద చికిత్స గురించి డాక్టర్ కె పూర్ణ రాజేశ్వరి గారితో పరిచయం. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి పథకాలు కూడా వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక వింటారు. ఇంకా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇక ఇక 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు మీ యొక్క సెల్ ఫోన్స్ తీసుకుని 0861233310 లేదా 0861233302 ఈ నెంబర్స్ కు కాల్ చేసి మీకు ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని మరి కోరి వినవచ్చు. ఫస్ట్ కాలర్స్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారిని పలకరించేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని మనం ఇప్పుడు వారికి వినిపించేసేద్దాం. మరి ఫస్ట్ కాలర్ తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితా వాణి.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. లక్ష్మి గారా? లక్ష్మి గారు, ఎస్. బాగున్నారా అండి? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. ఓకే, చెప్పండి. ఇంకా మనకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా. చెప్పండి, ఇంక 10 డేస్ అంతా చాలా బాగా హుషారుగా ఉంటారు అందరు, రైట్? అవును. సో స్కూల్స్ లో అయితే ఆల్రెడీ
1: ఇంట్లో పండగ
0: కదా. అవును. సో మీ వాయిస్ లోనే తెలిసిపోతుంది ఆ పండగ హుషారంతా ఉండిపోయింది.
1: అమ్మవారు రోజు ఒక ప్రసాదము, గుళ్ళో పూజలు ఉపయాలు అన్ని ఉంటాయి.
0: అవునవును, చాలా మంది దుర్గమ్మది కూడా

0: ఇస్తారు కదా. ఎస్
1: మా గుళ్ళో మాది కూడా ఉభయం ఉంది కదా.
0: ఉందండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్.
1: అన్నపూర్ణాదేవి రోజు.
0: వెరీ గుడ్ అండి లక్ష్మి గారు. మరి ఈ రోజు ఏ పాట కోరుతూ ఉన్నారు?
1: అది శివరామరాజులు
0: ఓకే
1: అమ్మా భవాని అనే పాట ఏంటి మేడం? ఈ రోజు మొదలు కదా.
0: ఎస్ ఎస్ ఎస్ అవునండి లక్ష్మి గారు. మరి విందామా పాట?
1: విందాము.
0: ధన్యవాదాలండి, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
0: Yes.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తిరిగి వనిత వాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ఒక కాలర్ తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, ఓకే అండి. మరి హలో హలో, నమస్తే అండి. వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం.
2: నమస్తే మేడం.
1: ఓ

మహిళా శ్రోతలకైతే మనం టైం ఇద్దాం. అండ్ మహిళా శ్రోతలు కాల్ చేసండి 0861233311 లేదా 102కైతే కాల్ చేసేయచ్చు. ఓకే అండి, మరి ఒక కాలర్ మనం తీసుకోబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ బేబీ చిత్రం నుంచి.

0: మరి ఒక కాలర్ అయితే మనం మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, వెల్కమ్ టు వనిత వాణి కార్యక్రమం. మీ పేరు? ఓకే, పేరు?
1: పేరు వచ్చి పద్మ.
0: పద్మ గారు, చెప్పండి.
1: బాగుండదండి?
0: చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు?
1: చాలా బాగుండ.
0: బాగున్నారా? ఓకే. వింటూ ఉంటారా మా కార్యక్రమాలు?
1: మీ కార్యక్రమాలు అన్ని వింటా.
0: వింటారా? ఓకే. పద్మ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: ఏం చేయను.
0: ఓకే, హౌస్ వైఫ్. ఓకే, ఈ రోజు ఈ చిత్రం నుంచి పాట కోరుతున్నారు.
1: పల్లకిలో పెళ్లి కూతురు, ముద్దులేని ప్రేమ, ప్రేమలేని ముద్దు.
0: పల్లకిలో పెళ్లి కూతురు. ఓకే, అందులో నుంచి ఏ పాట? ఒక్క నిమిషం.

ఇంకొక చిత్రం నుంచి ఏదైనా పాట కోరుతారా ప్లీజ్ పద్మ గారు? సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, అది వింటారా సాంగ్? ఏమైనా పాడతారా? వింటారా? ఓకే అండి, మరి మీకోసమైతే ఆ పాట వచ్చేసింది. నెక్స్ట్ టైం మీరు అడిగిన పాటను కూడా వేస్తాను. ఓకేనా? ధన్యవాదాలు పద్మ గారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన విందాం కార్యక్రమంలో.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. సో మరి మీరు చేయవలసిందల్లా 0868233311 లేదా 102కు కాల్ చేసేవచ్చు. హలో, సో కాల్ చేసి మాట్లాడాలి అనుకునేటువంటి వారు కొంచెం మీ యొక్క రేడియోకి దూరంగా ఉండి సెల్ ఫోన్స్ తోటి మాట్లాడవచ్చు. ఓకే, మరి ఒక కాలర్తో మనం మాట్లాడబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ భగవంత్ కేసరి.

0: వనితవాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్ తో మనం మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. మీ పేరు ఎక్కడి నుంచి? పుష్ప గారు. ఓకే అండి, పుష్ప గారు వింటూ ఉంటారా మా కార్యక్రమాల్ని? ఓకే, మరి ఈ రోజు ఈ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు.
1: రాజ్ కుమార్ లో వచ్చి
0: రాజ్ కుమార్. ఓకే, అందులో నుంచి ఏ పాట?
1: గుంతలక్కరి.
0: సో మహేష్ బాబు గారిది కదా, రాజకుమారుడు. రాజకుమారుడు చిత్రంలో నుంచేనా మీరు అడుగుతున్నారు? దాంట్లో సాంగ్స్ అయితే గుంతలకడి అనలేదు, బాలీవుడ్ అనుంది. ఎప్పుడెప్పుడు గోదావరి గట్టు పైన, ఇంద్రుడు చంద్రుడు, రామ్ సక్కనోడమ్మ, ఇవి ఉన్నాయి సాంగ్స్. చిరుజల్లు చిరుజల్లు
1: చిరుజల్ల వచ్చి
0: చెప్పండి.
1: మాధవ రాయలేదా ఆ సాంగ్
0: ఏంటండి?
1: మాధవ చిరుజల్లు.
0: చిరుజల్లులో సాంగ్ మీరు అడిగే సాంగ్స్ లేవు. మరి ఏం అడుగుతున్నారు? ఇందాక మీరు కాల్ చేశారు అనుకుంటాను. పద్మ గారు మాట్లాడేది మీరు?
1: పుష్ప. ఇందా చేసింది మా చెల్లి.
0: చెల్లి చేసిందా? ఓకే ఓకే. సో మరి మీరు అడిగినటువంటి సాంగ్ అయితే చిరుజల్లులో లేదు. చూడండి, చిరుజల్లులో ఉన్న సాంగ్స్ వచ్చేసి అదేనండి. చిరుజల్లులో మీరు అడిగిన సాంగ్ లేదు, కురిసింది జల్లు సాంగ్ ఉంది. మరి
1: చెప్పండి. ఇంకా
0: ఇంకా వచ్చేసరికి రాధే రాధే,
1: అదేయండి,
0: ఇదే సాంగ్. ఓకే ఓకే ఓకే అండి, పుష్ప గారు ధన్యవాదాలు. ఓకే ఓకే, సరే. చెల్లెలు పద్మ గారి కోసమా?

0: ఓకే మరి మీ
1: పద్మ అక్క,
0: అక్క పద్మ, మరి మీకోసమే మీరు కోరుతున్నారా పాట?
1: పుష్ప చెల్లెలి.
0: పుష్ప చెల్లెలు, సరే అండి. మరి ఎవరికోసం? మీ ఇద్దరి కోసం?
1: అక్క చెల్లెలు.
0: అక్క చెల్లెల, సరే అండి. మరి మీకోసం, మీ చెల్లి కోసం, ఇద్దరి కోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఓకే, వెల్కమ్.

మీరింతవరకు వనితావాణి కార్యక్రమంలో చక్కగా మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి విన్నారు. మరి కాల్ చేసినటువంటి లక్ష్మి గారు, పద్మ గారు అండ్ పుష్ప గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను కూడా మరి మీరు వింటారు. మరి ముందుగా అయితే యువతరంగం కార్యక్రమంలో మనం విందాం ఒక ఉద్యోగ సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ SCO పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. వెల్త్ మేనేజ్మెంట్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీలు 6 ఖాళీలు ఉన్నాయి. దాన్ని కాంట్రాక్ట్ ప్రాతిపాదికన వీటినైతే భర్తీ చేయనున్నారు. కాబట్టి మరి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి విద్యార్హత, మరి ఎటువంటి వారికి ఇంటర్వ్యూస్ అండ్ నెగోషియేషన్ CTC నెగోషియేషన్ ఎలా ఉంటుందో మరి నేనైతే మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి హెడ్ సేల్స్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మరి ఇంకా సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్ బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించి ఒక పోస్ట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీకి సంబంధించి ఒక పోస్ట్, అదేవిధంగా సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ కి సంబంధించి COT సపోర్ట్ అంటారు అదొక పోస్ట్ ఖాళీగా ఉంది. మరి మొత్తం ఖాళీల సంఖ్య అయితే 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వయోపరిమితి చూసినట్లయితే పోస్టుల వారీగా వయోపరిమితి, విద్యార్హత, అనుభవం వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి అన్ని పోస్టులకైతే మాత్రం MBA లేదా PGDM వయస్సు 30 నుంచి 40 సాధికారణించడం సరైంది ఉంది కూడా. ఇందులో మనం చూసినట్లయితే నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే వయస్సును 2026 ఆగస్ట్ 31 నాటికి పరిగణిస్తారు. మరి రిజర్వేషన్ కేటగిరీలకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితులు అయితే సడలింపు అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించి విద్యార్హత, అనుభవం చూసినట్లయితే ఫస్ట్ హెడ్ సేల్స్ కి సంబంధించి గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి MBA లేదా PGDM ఉత్తీర్ణత ఉండాలి. ఇంకా వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంకింగ్ లేదా AMC రంగాల్లో కనీసం 15 ఏళ్ల అనుభవం కూడా అవసరం. సో ఈ హెడ్ సేల్స్ కి సంబంధించినటువంటి అనుభవం, విద్యార్హత ఇది. నెక్స్ట్ సెంట్రల్ రీసెర్చ్ టీమ్ అంటే ప్రోడక్ట్ లీడ్ కి సంబంధించి దీనికి విద్యార్హత, అనుభవం చూసినట్లయితే MBA లేదా PGDM లేదా CA లేదా CFA అర్హత కలిగి ఉండాలి. వెల్త్ మేనేజ్మెంట్, AMC లేదా బ్యాంకింగ్ రంగంలో ఈక్విటీ రీసెర్చ్ లేదా ప్రోడక్ట్స్ లో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. ఇంకా మేనేజర్ బిజినెస్ ప్రాసెస్ కు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి MBA లేదా PGDM ఉండాలి. ఇంకా బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ లేదా బ్రోకింగ్ సంస్థల్లో కనీసం 5 ఏళ్ల అనుభవం కూడా అవసరం. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీకి సంబంధించి విద్యార్హత, అనుభవం చూసినట్లయితే BE లేదా BTEC, ME లేదా MTEC, MBA లేదా MMS లేదా PGDM లేదా PGDBM లో ఏదైనా అర్హత కలిగి ఉండాలి. బ్యాంకింగ్ టెక్నాలజీ రంగంలో కనీసం 4 ఏళ్ల అనుభవం అవసరం. ఇంకా లాస్ట్ సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ COT సపోర్ట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, ప్రైవేట్ బ్యాంకింగ్ లేదా వెల్త్ మేనేజ్మెంట్ రంగంలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అందులో వెల్త్ మేనేజ్మెంట్ సెంట్రల్ ఆపరేషన్స్ లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. సో మీరు ఇప్పుడైతే విద్యార్హత, అనుభవం చూస్తున్నారు. సో మొత్తం అయితే 6 పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయి వివిధ విభాగాల్లో నుంచి. మరి దీనికి సంబంధించినటువంటి CTC అంటే వాటికి సంబంధించినటువంటి అమౌంట్ మనకి ఎంత ఉంటుంది అంటే జీతం, ఈ SBI SCO పోస్టులకైతే చక్కటి జీతమే ఇస్తారు. సో హెడ్ సేల్స్ పోస్టుకైతే వార్షిక గరిష్ట CTC వచ్చేసి 1.99 కోట్ల వరకు ఉంటుంది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ప్రోడక్ట్ లీడ్కి అయితే 77.20 లక్షలు రూపాయల వరకు ఉంటుంది. మేనేజర్ బిజినెస్ ప్రాసెస్కు మరియు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీ పోస్టులకైతే 47.20 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ సపోర్ట్, COT సపోర్ట్కి వచ్చేసి 37.20 లక్షల రూపాయల వరకు CTC ఉంటుంది. ఈ మొత్తం అభ్యర్థి అనుభవం, ప్రస్తుత వేతనం, పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా కూడా మారవచ్చు.

0: సో మరి జీతం చూశారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది అంటే, అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు, అనంతరం పర్సనల్ వీడియో ఇంటర్వ్యూస్ అండ్ సిటీసీ నెగోషియేషన్ కూడా నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు. కేవలం కనీస విద్యార్హత అనుభవం కలిగి ఉండటం ద్వారా ఇంటర్వ్యూకు పిలుస్తారని హామీ కూడా ఉండదు. సో ఇది ఒక ఎంపిక విధానం అనేటువంటిది ఉంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ విత్ అభ్యర్థులకు 700 రూపాయలు, అప్లికేషన్ ఫీజు లేదా ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే ఫీజు లేదు. మరి ఫీజు అయితే ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసరికి 21/10/2026. సో టైం అయితే ఉంది ఇంకా ఒక 10 డేస్ వరకు. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్, ఎవరైతే మరి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లలోకి వెళ్లేసి అక్కడ ఇక్కడ ఏవైతే నోటిఫికేషన్ ఉన్నిందో దాన్ని ఎంచుకుని పూర్తి వివరాలను చదివిన తర్వాత మాత్రమే అప్లై ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీ యొక్క రెజ్యూమ్స్ కానీ, గుర్తింపు ధృవీకరణ కానీ, విద్యార్హత అనుభవ ధ్రువపత్రాలు వాటన్నిటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి మీరు వీటన్నిటిని చేయాలి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https://sbi.bank.in. సో మరి ఒకసారి వెబ్సైట్ https://sbi.bank.in. సో ఎవరైతే అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉంటారో, మరి ఎవరికైతే ఈ యొక్క కనీస అనుభవం ఉంటుందో వారు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఇంకా ఎస్బీఐలో ఎవరైతే జాబ్ చేయాలి అన్నటువంటి ఆశ, వారి యొక్క గోల్ ఉంటుందో, మరి ఇది ఒక చక్కటి అవకాశంగా భావించి ఎవరైతే మరి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ లో ఉన్నటువంటి జాబ్స్ కి అప్లైగా చేసుకోవచ్చు, ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఒక ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక ప్రకటన విన్న అనంతరం ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రకటన విన్నారు. మరి కార్యక్రమంలో ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం. ఫ్రమ్ పెద్ది ఈ చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

మీరు వింటూ ఉన్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని మరి యొక్క ఉద్యోగ సమాచారం ఇప్పుడైతే మనం వినేసేద్దాం. మరి యువతలు లేదా యువతి యువకులకు చక్కటి అవకాశం, సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో మరి ఇదొకటి చక్కటి అవకాశంగా భావించి మరి ఒక నోటిఫికేషన్ అయితే వినేసేయండి. మరి మీకోసమే ఇది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఒక గొప్ప అవకాశాన్ని అయితే ప్రకటించేసింది. ఫ్రమ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ దీనికి సంబంధించినటువంటి ఖాళీలు మరి భర్తీ చేసేందుకైతే నోటిఫికేషన్ అయితే ఒక విడుదల చేసేసింది. మరి దీంట్లో ఉన్నటువంటి ఖాళీలు, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మరి ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మరి పోస్ట్ వివరాలను చూసినట్లయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇవి ఉన్నాయి. మరి మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్లయితే 3548 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో మనకి విభాగాలుగా ఉన్నటువంటివి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 2750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ సిసిటిఎస్ 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 371 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జేఏఏ, సో ఇందులో వచ్చేసరికి 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో సంబంధించి అర్హతలు చూసినట్లయితే జనవరి 1, 2027 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి విద్యార్హత పూర్తి చేసి ఉండాలి. సో ఇవి అర్హతలు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు గరిష్ట వయసులో వచ్చేసరికి 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్కు అయితే 3 సంవత్సరాల సడలింపు అయితే ఉంటుంది. దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రైల్వే ఉద్యోగులకు తదితరులకైతే నిబంధనల ప్రకారం అదనపు వయో

0: సడలింపు కూడా ఉంటుంది. సో మరి దీంట్లో వచ్చేసి CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ఎంపిక అయితే చేస్తారు. మరి దరఖాస్తులు అయితే మాత్రం కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీలు, ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు. మరి CBT 1 కు హాజరైన అభ్యర్థులందరికీ రీఫండ్ చేస్తారు. సో మరి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 6 2026. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 6 2026. ఓకే, సో ప్రారంభ వేతనం కూడా చాలా బాగానే ఉంటుంది. చూడండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసరికి 35,400 రూపాయలు ఉంటుంది. గూడ్స్ రైల్ మేనేజర్కి అయితే 29,200 రూపాయల వరకు ఉంటుంది. అండ్ వేరాస్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 29,200 రూపాయల వరకు ఉంటుంది. అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి 29,200 రూపాయల వరకు ప్రారంభ వేతనం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మీరు ఎవరైతే నోటిఫికేషన్ ని చూడాలి అండ్ దీంట్లో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వారికి అఫీషియల్ వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి https://rrbapply.gov.in. మరి ఒకసారి వెబ్సైట్ తెలియజేస్తాను, rrbapply.gov.in. ఓకే, మరి చాలా టైం అయితే ఉనింది. సో నవంబర్ 6 2026 వరకు మనకు చివరి తేదీ ఉంది. అండ్ చదువుకో ఎగ్జామ్కి కూడా ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఎవరైతే సో హూ హ్యాస్ కంప్లీటెడ్ దేర్ 18 ఇయర్స్, సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఎగ్జామ్స్కి మీరు అర్హులు కాబట్టి ఇదొక చక్కటి అవకాశంగా భావించి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మరికొంత మనం సమాచారాన్ని, ఉద్యోగ సమాచారాన్ని వినబోయే ముందు ఒక ప్రకటన.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మనం ఒక సినీ గీతాన్ని, సర్ చిత్రం నుంచి శ్వేతామోహన్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

యువత రంగం కార్యక్రమంలో చివరిగా మరి యొక్క ఉద్యోగ సమాచారం. ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు తెలియజేస్తాను. భారత ప్రభుత్వ రంగ ప్రాథమిక ఆర్థిక సంస్థ బ్యాంక్ వచ్చేసి ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ బ్యాక్లాగ్ మేనేజర్ ఖాళీల భర్తీకి అయితే అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు పోస్ట్ వివరాలు చూసినట్లయితే మేనేజర్ ఇంటర్నల్ ఆడిట్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ వచ్చేసి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం ఖాళీలు 8. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. ఓకే, దరఖాస్తు ఫీజు వచ్చేసి ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మహిళా అభ్యర్థులకు వచ్చేసి 100 రూపాయల వరకు దరఖాస్తు ఫీజు ఉంటుంది. సో జీతం వచ్చేసి నెలకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల వరకు వేతనం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులనైతే ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తుకు చివరి తేదీ 21/10/2026. మీరు సందర్శించవలసినటువంటి అఫీషియల్ వెబ్సైట్ https://eximbankindia.in. సో EXIMBANKINDIA eximbankindia.in. సో మీరు ఏదైనా నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో చూసి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి చివరిగా అయితే ఒక సినీ గీతాన్ని వినేసేద్దాం. ఫ్రమ్ లక్కీ భాస్కర్ చిత్రం నుంచి కృష్ణ తేజస్వి ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారత దిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
3: అడవితల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,052 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. అడవితల్లి బాట రహదారులకు దాదాపు 2 ఖర్చు అవుతుంది. మన గిరిజన సమగ్ర అభివృద్ధికి చేరువచే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
2: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు జీఓఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్

0: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా గత 5 ఏళ్లలో దేశంలో 100లాది స్పేస్ టెక్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: స్పేస్ రిఫార్మ్స్ కి బాత్ కర్తే హై చార్ పిల్లర్స్ పర్ ఆధారిత హై. పహలా ప్రైవేట్ సెక్టర్ కో ఇన్నోవేషన్ కి ఆజాదీ, దూసరా సర్కార్ కి ఎనేబ్లర్ కే రూప్ మే భూమిక, తీసరా భవిష్య కే లియే యువాఓ కో తయార్ కర్నా, చౌథా స్పేస్ సెక్టర్ కో సామాన్య మానవీ కి ప్రగతి కే సంసాధన కే రూప్ మే దేఖనా. ఆజ్ డిఫెన్స్ సే లేకర్ స్పేస్ సెక్టర్ తక్ సర్కార్ అప్నే ఎక్స్పర్టైజ్ కో సాఝా కర్ రహీ హై, ప్రైవేట్ సెక్టర్ కే లియే లాంచ్ ప్యాడ్ ఉపలబ్ధ కర్వా రహీ హై.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళ 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్టంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్టంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 17 ను విడుదల చేసింది.

0: గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విషతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చ న్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా జనపదే బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః తృతీయా 20-20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసంచ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచనా, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 7,300,000 కోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరే తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
6: దిస్ ఇస్ ఎ హిస్టారిక్ డే ఫర్ తమిళనాడు. టుడేస్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్స్ ప్రాజెక్ట్స్ వర్త్ 13,000 కరోడ్ రూపీస్. వి ఆర్ ఇనాగరేటింగ్ మెనీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ లేయింగ్ ఫౌండేషన్స్ ఫర్ న్యూ వన్స్. సమ్ విల్ మేక్ డైలీ ట్రావెల్ ఈజియర్, అదర్స్ విల్ స్ట్రెంథన్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ టుగెదర్. They will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
5: Saha avochat yat etaihi padakramaihi samparka vyavastha sudridha bhavishyati. Udyoga vyaparayoho vistaraha sampatsyate, rajyasya yuvabhyascha nutanaha udyamavasaraha srijyante. Janasevayam swakiya yatram samsmaran Shri Modina ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000-2,000 వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథ గ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహ్ణాతి. ప్రధానమంత్రిణా IIT మద్రాస్ పరిసరే

0: సుధాగోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రైల్ ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపల్లని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 900,000,000,000,000 రూప్యకై అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్త ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. అద్య సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రి ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మయపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే అట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇతి అనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: నవదినాత్మకః నవరాత్ర మహోత్సవః అద్య మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారబ్ధః. అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమదిన మాతుః దుర్గాయాః శైలపుత్రి రూపస్య అర్చనా విధీయతే. హిమాలయతనయా శైలపుత్రి శక్తిం స్థైర్యం నవారంభం చ ద్యోతయతి. శ్రద్ధాలవః దేశస్య ప్రసిద్ధేషు దేవీ మందిరేషు దర్శనార్థం గచ్ఛంతి. అత్రావసరే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ దేశవాసిభ్యః నవరాత్ర పర్వణః శుభకామనాః దత్తవంతౌ. రైల్వే చయన పరిషదా 26,2000తమస్య స్నాతకస్తరీయ నియుక్తయే అధిసూచనా ప్రకాశితా. రైల్మంత్రాలయేన సూచితం యత్ 44,500,000 స్నాతకస్తరీయ పదానాం కృతే ఇయం చయన ప్రక్రియా ఆయోజ్యతే. రైల్మంత్రాలయస్య వివరణానుసారం అస్యాం నియుక్తి ప్రక్రియాయాం చత్వారః ప్రముఖ సంవర్గాః సమావిష్టాః. యేషు ముఖ్య వాణిజ్యిక సహ యాత్రాపత్ర పర్యవేక్షకః వస్తుయాన ప్రబంధకః కనిష్ట లేఖా సహాయక సహ టంకకః అథ చ వరిష్ఠ లిపిక సహ టంకకః ఇత్యాదీని పదాని అంతర్భవంతి. అస్యాః ప్రక్రియాయాః కృతే అంతర్జాల మాధ్యమేన ఆవేదన గ్రహణం అక్టోబర్ మాసస్య 8 దినాంకే ప్రారబ్ధం. యోగ్యాః అభ్యర్థినః చ ఆగామి మాసస్య 6 దినాంకం యావత్ స్వ ఆవేదన పత్రాణి ప్రేషయితుం శక్నువంతి. గతదినే పూర్వోపాయరూపేణ నిగడితాః సిజెపి సమూహస్య నేతారః అభిజిత్ దీప్కె ఆశుతోష్ రాంకా సహైవ సౌరవదాసః ఇత్యేతే అద్య నవదిల్ల్యాం విశేష కార్యపాలక దండాధికారి న్యాయాలయేన విమోచితాః. దిల్ల్యారక్షిదళేన సంసూచితం యత్ సర్వవిధానాం విహిత వైధానిక ప్రక్రియాణాం పాలనానంతరం ఏతే త్రయః జనాః అద్య ప్రాతఃకాలె దిల్లీ ఛావని స్థితే విశేష కార్యపాలక దండాధికారిణః సమక్షం ప్రస్తుతాః. ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ ఏకవర్ష పర్యంతం

0: శాంతి వ్యవస్థాం సదాచారం చ రక్షితుం ఏతేభ్యః 50 సహస్ర రూప్యకాణాం ప్రతి భూబంధ ప్రపత్రం స్వీకృత్య ముక్తిః ప్రదత్తా. నేపాలస్య గోర్ఖా జనపదే బూఢీ గండకీ నద్యాః జలస్తరే ఆకస్మిక వృద్ధేః అనంతరం తటవర్తి నివాసినః సురక్షిత స్థానేషు గంతుం పరామృష్టాః. జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అద్య ప్రాతఃకాలే జలవృద్ధి కారణేన అనేకాని గృహాణి జలప్రవాహే గతాని. భారత వెస్టిండీస్ దళయోః 20-20 క్రికెట్ స్పర్ధా మాలికాయాః తృతీయా క్రీడా అద్య ఇందోర నగరే ఆయోజ్యతే. భారతీయ సమయానుసారేణ ఇయం స్పర్ధా రాత్రౌ 7 ఆరప్స్యతే. ఇతః పూర్వం దళద్వయం శృంఖలాయాం సామ్యత్వం సంధత్తే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. గ్రామదర్శిని కార్యక్రమాలు వినబోయే ముందు ఒక ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తల విశేషాలు వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. ముందుగా సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. నెల్లూరులోని దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. దసరా నేపథ్యంలో రాజరాజేశ్వరి మాత ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. జగజ్జనని రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కుంకుమార్చనలు, చండీ హోమాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే నెల్లూరు నగరంలోని స్టౌనస్పేట ప్రాంతంలో కొలువుతీరినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద భారీ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఇంకా రంగనాయక స్వామి ఆలయం నుంచి నగర ప్రధాన వీధుల్లో మంగళ వాయిద్యాలు నడుమ భక్తి పారవశంతో తొలి రోజునే ఈ యాత్ర జరగనుంది. అదేవిధంగా మూలాపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర శ్రీకృష్ణ ధర్మరాజ దేవస్థానంలో నెల్లూరు గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ ఇరుకలల పరమేశ్వరి తదితర ఆలయాలు వేడుకకు ముస్తాబయ్యాయి. ఇదిలా ఉండగా అమ్మవారి అలంకారాలు ఇలా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు. 11వ తేదీ చండీ అలంకరణ, 12న భవానీ అలంకరణ, 13న గాయత్రీదేవి అలంకరణ, 14న అన్నపూర్ణ, 15న గజలక్ష్మి, 16న సరస్వతి, 17న శ్రీకాళిక, 18న శ్రీ దుర్గా, 19న మహిషాసురమర్దని, 20న రాజరాజేశ్వరి అలంకరణలు చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. మరి ఒక స్థానిక సమాచారం. అనంతసాగరం సోమశిల జలాశయానికి శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 244 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 19.445 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 289.029 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. -17 -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కులు

డెల్టాకు విడుదల చేస్తున్నారు. రోజుకు సగటున 101 క్యూసెక్కులు ఆవిరవుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. విహారీ, ఈనాటి విహారీ కార్యక్రమంలో నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం మనం ఇప్పుడు విందాం.

విహారి మీ యాత్ర సహాయకారి. ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతులకు శరణ్ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమస్త విశ్వానికి మహారాజ్ఞి, లోక పాలకులైన అష్ట దిక్పాలకులను పాలించే తల్లి, భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, మహా త్రిపుర సుందరిగా పూజలందుకుంటోంది. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. అనంత శక్తి స్వరూపమైన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించే నేర్పును ప్రసాదించడమే ఈ తల్లి యొక్క లక్షణం. అందుకే ఈ తల్లిని విజయానికి ప్రతీకగా చెప్తారు. ఈనాటి విహారి కార్యక్రమంలో శక్తి స్వరూపిణి సుధాసాగర మధ్యస్థ, వహ్ని ప్రాకార నిలయ సూర్యమండల మధ్యస్థ, వింధ్యాచల నివాసిని, కదంబ వనవాసిని అయి శ్రీ పార్వతీదేవి అంశావతారమైన నెల్లూరు నగరం నందు వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

స్థలపురాణం ఈ విధంగా ఉంది. పూర్వం శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతులు అయిన శ్రీ అరుళ్ జ్యోతి నటరాజమూర్తి స్వామివారు ఈ స్థలంలో ఆశ్రమం స్థాపించాలని సంకల్పించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి తేజో వీక్షణ మహత్యం వల్ల ముగురమ్మల మూలపుటమ్మను ఇక్కడ ప్రతిష్ఠించుటకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. 1968 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో ఒక శుభముహూర్తాన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి పవిత్ర హస్తాలతో శ్రీ అమ్మవారి ఆలయానికి భూమిశుద్ధి, శంకుస్థాపన మహోత్సవాలను

అత్యంత వైభవంగా నిర్వహించారు. 1975 ఆనందనామ సంవత్సరం మార్చి నెల 6వ తేదీన ఫాల్గుణమాసం శ్రవణ నక్షత్రం దశమి తిథి రోజున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు, శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యానంద నృసింహ భారతీ స్వామివార్ల పర్యవేక్షణలో ఋత్విక్కులు, చతుర్వేద పండితుల జపమంత్ర హోమాలతో అమ్మవారి బాల సౌభాగ్య పంచదశ షోడశ మహామంత్ర అనుష్ఠానములతో అమ్మవారి నామస్మరణల మధ్య శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగాయి. ఆ రోజు నుంచి శ్రీ అమ్మవారు నిత్య నైమిత్తిక సేవలందుకుంటూ భక్తుల ఆరాధ్య దేవతగా కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. '68వ సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారు వారి దివ్య స్వర్ణ హస్తాలతో అమ్మవారికి పట్టాభిషేకం చేశారు. 1975వ సంవత్సరం మార్చి 6వ తేదీన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల వారు, శ్రీ శృంగేరి పీఠాధిపతులు అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ ఆలయం ఈ సంవత్సరం శరణ్ నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ రాజగోపురం 4 అంతస్తులతో పంచ కలశ శోభిత ప్రతిష్ఠితంగా వర్ణరంజిత దేవశిల్ప సంశోభితంగా మనకు దర్శనమిస్తుంది. ఈ రాజగోపురం మూలంలో సింహతలాటం క్రింద రత్న కిరీటధారి అయి నెలవంకను శిఖలో ధరించి సౌందర్య రాశి అయి ఉన్న అమ్మవారు తన దర్శనానికి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా కనిపిస్తారు. గథలు చేతపూనిన ద్వారపాలికలు, త్రిశూల ధారిణులు అయిన దేవతా ప్రతిమలు రాజగోపురంపై నిలిచి మనకు కనిపిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ద్వారాలకు తాపడం చేసిన రేకులపై అమ్మవారి వివిధ రూపాలు ముద్రితమై దుష్ట శిక్షణ, శిష్టరక్షణ తత్వాన్ని తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తాయి. వీణాపాణిగా, భద్రకాళిగా, త్రిశూల ధారిణిగా ఉన్న అమ్మవారు మనకు దర్శనమిస్తారు. లోపలకు ప్రవేశించగానే పైకప్పు లోపల ఎంతో అందంగా ఉన్న పద్మం మనకు కనిపిస్తుంది. తామర పువ్వును జీవన్ముక్తికి ప్రతీకగా భావిస్తారు. గర్భాలయంలో అమ్మవారు శ్రీచక్ర సింహాసనంపై నిమ్మకాయల హారాన్ని ధరించి కుంకుమ చందన శోభితంగా పుష్పాలంకృతయై కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు.

ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సుందరేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ పంచముఖ గాయత్రీదేవివారి దేవస్థానం, నవగ్రహ మండపం, శ్రీ దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానం, వివిధ భంగిమలలో కొలువుదీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ ఆంజనేయ స్వామివారు, శ్రీ నాగ ప్రతిమలు, శ్రీ భక్త కన్నప్ప, శ్రీ మహాదేవుని ప్రతిమలను మనం దర్శించవచ్చు. ఈ ఆలయంలో పంచలోహ విగ్రహాల ప్రతిష్ట, నవదుర్గల విగ్రహాల ప్రతిష్ట, శివాలయ ధ్వజస్తంభ ప్రతిష్ట, గంటస్తంభం, ఆస్థాన మండపం, ముఖమండపానికి పైకప్పు ఏర్పాట్లను చేయడం జరిగింది. 2010 అక్టోబర్ 11వ తేదీన ఈ ఆలయంలో నూతన పాకశాలను నిర్మించడం జరిగింది.

0: సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలో జరిగే నిత్య పూజల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, రుద్రాభిషేకం, నవగ్రహ అభిషేకం, తైలాభిషేకం, క్షీరాభిషేకం, అమ్మవారికి పంచామృతాభిషేకం, దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి వస్త్రాలంకార సేవ, పూలంగి సేవ, నవావరణ పూజ, పల్లకీ సేవ, చండీ హోమం, రాహుకాల పూజ, ఏకరుద్రం, సహస్రనామార్చన, ఖడ్గమాల పూజ, అష్టోత్తరం, నవగ్రహ అష్టోత్తరాలు జరుగుతాయి. ఈ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకార సేవలు, శ్రీ లలితా కుంకుమార్చన, మహాన్యాస పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఈ శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటిరోజు ఉదయం పూజలు ప్రారంభమై పుష్కర కాలం చండీ కలశ స్థాపన జరుగుతుంది. మొదటిరోజు అనగా శ్రీ చండీ అలంకారంలో, 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియనాడు శ్రీ భవానీ అలంకారంలో, 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియనాడు శ్రీ గాయత్రి అలంకారంలో, 4వ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో, 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు శ్రీ గజలక్ష్మి అలంకారంలో, 6వ రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజు శ్రీ కాళికా అలంకారంలో, 7వ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతి అలంకారంలో, 8వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రీ దుర్గా అలంకారంలో, 9వ రోజైన ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి రోజు శ్రీ మహిషాసురమర్థని అలంకారంలో, 10వ రోజైన ఆశ్వయుజ శుద్ధ విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి నిత్య చండీ హోమం, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సామూహిక నవావరణ పూజ, శనివారం విజయదశమి మహాపర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు అమ్మవారికి మహాభిషేకం నిర్వహిస్తారు. నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు తెల్లవారుజామున 1:30 నుంచి 4 గంటల వరకు అంతరాలయంలో మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయుటకు అనుమతిస్తారు. ఆఖరి 3 రోజులు మాత్రం అంతరాలయ ప్రదక్షిణలు నిలిపివేయబడతాయి. ఈ ఆలయానికి ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ ఎస్ రఘురామమూర్తి గారు ఈ విధంగా చెప్తున్నారు.
1: ఓం శ్రీమాత్రే నమః, శ్రీ రాజరాజేశ్వరి దేవి అయి నమః. నా పేరు ఎస్ రఘురామమూర్తి, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుండి. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఈ దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అమ్మవారి సన్నిధానంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. దానికి ప్రథమంగా అమ్మవారి చండీ కలశ స్థాపన జరిగి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఆ కలశ స్థాపనతో దేవీ నవరాత్రి, శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతినిత్యము కూడా అమ్మవారికి నిత్య నవావరణము, అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామాది

0: విశేషం నిత్య నైమిత్యకారి విశేషమైన ఎన్నో రకములైన అమ్మవారికి పూజా కార్యక్రమములు కూడా ఉదయము మధ్యాహ్నం సాయంత్రము రాత్రి కాలంలో అన్ని రకాల పూజా కార్యక్రమాలన్నీ జరిగి అత్యంత వైభవంగా జరుగుతాయి. లోకకంటకులైన చండముండ నిసుంభ రాక్షసుల మీద దుర్గాదేవి విజయం సాధించి విజయదుర్గగా భాషించిన రోజు రామ రావణ యుద్ధంలో లోకకంటకుడు సీతమ్మను అపహరించిన రాక్షస రావణుడిపై విజయంబు సాధించిన రావణ వధ జరిగిన రోజు ఈ విశేషమైన రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మహాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే రాత్రి అమ్మవారి నగరోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వీక్షించి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులై అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరికీ చిన్న విజ్ఞప్తి, నవరాత్రుల్లో దేవి 108 ప్రదక్షిణాలు చేసే భక్తులందరూ కూడా కలశ స్థాపన అయిన తర్వాత ప్రదక్షిణాలు ప్రారంభించి మహానవమి రోజుతో ప్రదక్షిణాల యొక్క దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులందరూ కూడా గమనించగలరు.
1: ధన్యవాదాలు శ్రీ రఘురామమూర్తి గారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

నెల్లూరు నగరం రోడ్డు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. కనుక అన్ని ప్రాంతాల నుంచి నెల్లూరుకు రైలు బండ్లు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా నెల్లూరుకి చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా కానీ సిటీ బస్ల ద్వారా కానీ ఈ దేవస్థానానికి సులభంగా చేరుకోవచ్చు.

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కృప, కరుణ, కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రోతలకు మరొక్కసారి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో నెల్లూరు దర్గామిట్టలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు, అనంతరం కొన్ని జానపద గేయాలు విందాం.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా

ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30.

జానపద గేయం విన్నారు. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటారు అలనాటి మధుర గీతం. అలనాటి మధుర గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అలనాటి మధురగీతం శీర్షికన విజేత ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన అలనాటి మధురగీతం, సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాట విందాం.

అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెట్టి మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెన్నైలోని ఐఐటి మద్రాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైల్ రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు.

హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వేలాది మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డంలోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జెమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 అక్టోబర్ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన

0: 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రక్తహీనత కారణాలు, నివారణ, పోషకాహారం ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు, ఇంకా కొన్ని జానపద గేయాలు కూడా వింటారు. మరి ముందుగా ప్రకటించిన అంశం మీరు వింటారు, రక్తహీనత కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం విందాం.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేయుచున్నాను. ప్రస్తుతం మనం చర్చించే అంశం ఏంటంటే రక్తహీనత కారణాలు, వాటి వల్ల కలిగేటువంటి ప్రభావాలు, నివారణ మరియు పోషకాహారం అనే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం మీద చర్చిస్తున్నాము. మన దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిలో రక్తహీనత ఒక ప్రధానమైన సమస్య, అలాగే చాలా విస్తృతంగా ఉంది అని కూడా చెప్పవచ్చును. దీనిని మనం ముఖ్యంగా సమస్య అని ఎందుకు అంటామంటే చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. నెమ్మదిగా కనిపించకుండా శరీరాన్ని బలహీనపరుస్తూ జీవన నాణ్యతను తగ్గించే ప్రమాదకరమైన సమస్య ఇది. ముఖ్యంగా మహిళలు, బాలికలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, అవగాహన లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 గణాంకాల ప్రకారం తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు అనగా 6 నుంచి 59 నెలల వయసు ఉన్న వాళ్లు 53.4%, అలాగా గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్లయితే 15 నుంచి 49 సంవత్సరాలున్న వాళ్లు 50.1%, పునరుత్పత్తి వయసు గల పిల్లలు అంటే అడాలసెంట్ ఏజ్ ఉన్న వాళ్లు 15 నుంచి 49 సంవత్సరాలున్న వాళ్లు 53% రక్తహీనత సమస్యతో చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే దాదాపు సగానికి పైగా చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, అడాలసెంట్ గర్ల్స్ అనేవాళ్లు ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా రక్తహీనత అంటే ఏంటి? రక్తహీనత అంటే మన రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే తగ్గిపోవడం. హీమోగ్లోబిన్ అనేది మన ఎర్ర రక్త కణాల్లో ఉండే ముఖ్యమైన ప్రోటీన్. ఇది శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ను శరీరంలోకి ప్రతి కణానికి, ప్రతి అవయవానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందినప్పుడే మన కణాలు సక్రమంగా పనిచేస్తాయి, లేదంటే శక్తి ఉత్పత్తి అవ్వడం కూడా తగ్గిపోతుంది. మెదడు చురుకుగా పనిచేయడానికి కూడా మనకు ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండడానికి ఈ స్థాయి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే శరీరం అవసరం

అవసరమైన ఆక్సిజన్ తీసుకోకుండా ఫలితంగా చాలా తొందరగా శరీరం అలసిపోవడం అనేది జరుగుతుంది. చాలా బలహీనత అనేది ఏర్పడుతుంది. కనీసం రోజువారీ పనులు చేయడంలో కూడా ఆసక్తి చూపించలేకపోతాము. రక్తహీనత లక్షణాలను మొదట చాలా స్వల్పంగా కనిపిస్తాయి, అంటే దీనివల్ల ఏ సమస్య లేదు అనుకుంటారు. అందుకే చాలా మంది దీన్ని సాధారణ అలసటగా భావించి ఏం చేస్తారంటే చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ కాలక్రమేణా లక్షణాలు తీవ్రంగా మారుతాయి. తరచుగా అలసట రావడము, చిన్న పని చేసినా శ్రమగా అనిపించడము, తలనొప్పి ఎక్కువగా ఉండడము, తల తిరగడం, కళ్ళు తిరగడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం తెల్లగా కనిపించడం, చేతులు కాళ్ళు చల్లగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో అయితే చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది. చదువుపై అనే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆసక్తి తగ్గిపోయి చాలా డల్ గా ఉంటారు. ఏకాగ్రత అనేది లోపిస్తుంది. తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అలాగే మహిళల్లో రోజువారీ ఇంటి పనులు కూడా భారంగా కనిపిస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలను తీసుకున్నట్లయితే రక్తహీనత ఉంటే తల్లి ఆరోగ్యం మాత్రమే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన దేశంలో రక్తహీనత ఎక్కువగా కనిపించడానికి చాలా కారణాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటిది మరియు చాలా ఎక్కువగా చెప్పుకోవాల్సిన కారణం ఏంటంటే అవగాహన లోపం. చాలా మందికి రక్తహీనత అంటే ఏంటి, దాని లక్షణాలు, దాని ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియదు. కొంచెం బలహీనంగా ఉన్నాంలే అని చాలా నిర్లక్ష్యం చేస్తూ వైద్యుని సలహా తీసుకోవడానికి కూడా చాలా వాయిదా వేస్తూ ఉంటారు. రెండో కారణాన్ని తీసుకున్నట్లయితే అసమతుల్య ఆహారం. ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే సాంప్రదాయ పోషకాహారాన్ని వదిలిపెట్టి తెల్లటి బియ్యము, అంటే ఎక్కువ పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే మైదా వాడినటువంటి ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువగా ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆహారపు అలవాట్లు కడుపు నిండడానికి ఉపయోగపడతాయే కాని శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పోషకాలని అందించవు. వాటిలో చెప్పుకోదగినవే ఈ విటమిన్లు మరియు ఇనుము, మినరల్స్. ఇవి చాలా తక్కువగా ఉంటాయి ఫాస్ట్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ లో. ఇనుము లోపం రక్తహీనతకు ప్రధాన కారణమని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ హీమోగ్లోబిన్ తయారీకి ఇనుము ఏ విధంగా అవసరమవుతుంది, అది ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది తీసుకున్నట్లయితే, ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఇనుము తగినంతగా లేకపోతే శరీరం కొత్త ఎర్ర రక్త కణాలను సరిగ్గా తయారు చేయలేదు. ఫలితంగా హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతుంది. దానికి పరిష్కారంగా మనము ప్రతిరోజు ఆకుకూరలు, మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్యను మనం ముఖ్యంగా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పాలిష్డ్ బియ్యంని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సాంప్రదాయ పద్ధతిలో వాడేటువంటి సాంప్రదాయమైనటువంటి రాగి సంగటి, జొన్న రొట్టెలు, కొర్రాన్నం వంటి పోషకాహారం కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా చాలా తగ్గించారు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రక్తహీనతకు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే టీ కాఫీ అలవాట్లు చాలా మందికి ఉన్నాయి. ఎక్కువ మంది ఏంటంటే భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ కాఫీ టీలో ఉండే టానిన్ అనే పదార్థము ఇనుము శోషణను బాగా అడ్డుకుంటుంది. ఫలితంగా మనం ఇనుము ఉన్న ఆహారం తిన్నా కూడా శరీరం దాన్ని సరిగ్గా శోషించలేకపోతుంది. ఇది తెలియకపోవడం వల్ల చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాము కాబట్టి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అని భావిస్తారు. కానీ మనం పోషకాహారం తీసుకున్నా, టీ కాఫీలు కాని తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్య అనేది తగ్గదు. ఇంకొక ప్రధాన కారణం వచ్చి గర్భధారణ సమయంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అనేది కూడా గమనించడం జరిగింది. గర్భిణీ స్త్రీ లకు సాధారణ మహిళల కంటే కూడా ఇనుము చాలా అవసరంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి శరీరంలో రక్త పరిమాణం పెరుగుతుంది, అలాగే గర్భంలో పెరుగుతున్న శిశువు కూడా ఇనుము అవసరం అనేది చాలా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే లేదా వైద్యులు సూచించినటువంటి ఐరన్ టాబ్లెట్స్ కానీ ఫోలిక్ టాబ్లెట్స్ కానీ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత తప్పనిసరిగా ఏర్పడుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో సమస్యలు, శిశువు తక్కువ బరువుతో పుట్టడము, తల్లి బలహీనతగా ఉండడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీలకు అలాగే బాలింతలకు, 3 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు ఈ అనీమియా అనేది చెక్ చేస్తూ ఉంటారు.
ఫ్రీక్వెంట్ గా చెక్ చేయడం వల్ల ఏంటంటే పోషకాహార లోపం ఎక్కడైనా ఉంది అనుకుంటే దానికి తగినటువంటి సూచనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక కారణం తీసుకున్నట్లయితే అధిక రక్తస్రావం కూడా చెప్పుకోవచ్చు. మహిళల్లో మాసిక ధర్మ సమయంలో ఎక్కువ రక్తస్రావం జరిగితే శరీరంలో ఇనుము నిల్వలు అనేవి చాలా తగ్గిపోతాయి. అలా

ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావచ్చు, శస్త్రచికిత్సలు అలాగే ప్రమాదాలు వంటి సందర్భాల్లో కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో సరైన పోషకాహారం మరియు వైద్య పర్యవేక్షణ అనేది చాలా అవసరంగా చెప్పుకోవచ్చు. ఇంకొక కారణాన్ని తీసుకున్నట్లయితే పురుగులు మరియు ఇన్ఫెక్షన్లు ఎక్కువ కారణంగా చెప్పచ్చు రక్తహీనతకి. ఇది మనం పిల్లల్లో చాలా ఎక్కువగా గమనించవచ్చు. పేగుల్లో ఉండేటువంటి పురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను శరీరానికి అందకుండా చేస్తాయి. కొన్ని పురుగులు నేరుగా రక్తాన్ని పీలుస్తాయి, కాబట్టి రక్తహీనత ఏర్పడేదానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. దీంట్లో మరొక కారణం ఏంటంటే మురికి నీరు తాగడము, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడము, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటి అలవాట్లు ఈ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా దారితీస్తాయి. ఫలితంగా పిల్లల్లో బలహీనత, ఎదుగుదల లోపము, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. రక్తహీనత ప్రభావాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా సమాజంపై కూడా ప్రభావం చూపుతాయి అన్నలో సందేహం లేదు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగకపోతే భవిష్యత్తులో సమాజానికి అవసరమైన మానవ వనరులు కూడా బలహీనపడతాయి. మహిళలు బలహీనంగా ఉంటే కుటుంబ ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగలేకపోతే తదుపరి తరం ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పుకోవచ్చు. అందుకే రక్తహీనతను చిన్న సమస్యగా కాకుండా సమాజ స్థాయి సమస్యగా గమనించుకోవాలి. ఇప్పుడు మనం రక్తహీనత నివారణలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఆహారం పోషిస్తుందని చెప్పుకున్నాము. అది ఏ విధంగా అంటే ఇనుము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి హీమ్ ఐరన్ మరియు నాన్ హీమ్ ఐరన్ అంటారు. హీమ్ ఐరన్ జంతు ఆహార పదార్థాల్లో లభిస్తుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మాంసము, చేపలు, కాలేయము, గుడ్లు ఇటువంటి జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా శోషించబడుతుంది. అలాగే నాన్ హీమ్ ఐరన్ వచ్చి మొక్కజాతి ఆహార పదార్థాల్లో ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పులు, కాయధాన్యాలు, నువ్వులు, బెల్లం అలాగే డ్రై ఫ్రూట్స్ ఈ కోవలోకి వస్తాయి అన్నమాట. ఇది శోషణలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ సరైన పద్ధతిలో తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. నాన్ హీమ్ ఐరన్ శోషణను పెంచేందుకు విటమిన్ సి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిమ్మకాయ కాని, నారింజ, జామ, ఉసిరి, టమాటా వంటివి విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. ఇవి ఇనుము ఉన్న ఆహారంతో కలిపి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఆకుకూరల్లో నిమ్మరసం కలపడం, పప్పుతో టమాటా వాడడం వంటి చిన్న మార్పులు పెద్ద ఫలితాన్ని ఇస్తాయి. అలాగే పులియబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవడము, ఉదాహరణకు ఇడ్లీ, దోశ, అంబలి వంటి వాటిలో ఇనుము శోషణ మెరుగ్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆహార పులియబెట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఆకుకూరలు రక్తహీనత నివారణలో అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వీటిలో ఎక్కువ శాతం పాలకూర, గోంగూర, తోటకూర, మెంతికూర, మునగాకులు వంటి ఆకుకూరల్లో ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వారంలో కనీసం 3 నుండి 4 సార్లు తీసుకోవాలి. అలాగే చిరుధాన్యాలు కూడా రక్తహీనత నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పచ్చు. రాగి, జొన్న, కొర్రలు, సామలు, బాజ్రా వంటి మిల్లెట్లు ఐరన్ మాత్రమే కాకుండా ఫైబర్, ప్రోటీన్, ఇతర మినరల్స్ కూడా అందిస్తాయి. అలాగే పాలిష్ చేసినటువంటి బియ్యం సాలల్లో చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో చేర్చడం కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ఐరన్ కలిగినటువంటి ఆకుకూరలను తీసుకున్నట్లయితే ప్రతి 100 గ్రాముల్లో సిర్రాకులో 38 నుంచి 38.5 మిల్లీగ్రాములు, తోటకూరలో 27.3 మిల్లీగ్రాములు, శనగాకులో 23.8 మిల్లీగ్రాములు, ముళ్ళ తోటకూరలో 22.9 మిల్లీగ్రాములు, అలాగే చిన్న తోటకూర, రాజగిర, పప్పు తోటకూరలు కూడా 14 నుంచి 15 మిల్లీగ్రాముల వరకు ఈ ఇనుపు ధాతు అనేది లభిస్తుంది. సో ఈ ఆకుకూరలు వాడడం అనేది చాలా మంచిది. ఇంకా పప్పులు, కాయధాన్యాలు, ప్రోటీన్లు మరియు ఇనుము మంచి వనరులు కలిగినటువంటి ఆహార పదార్థాలుగా చెప్పచ్చు. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగలు, రాజ్మా వంటి వాటిని తరచుగా వాడుతూ ఉండాలి. నువ్వులు, బెల్లం, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి ఆహారాలు శక్తిని పెంచడంతో పాటు ఇనుమును కూడా అందిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ICDS వాళ్ళు కూడా గవర్నమెంట్ మంచి పోషకాహారము, ఇనుము ధాతు లోపం రాకుండా ఉండేదాని కోసం అని చెప్పి పిల్లలకి చిక్కీలను కూడా అందిస్తూ ఉన్నారన్నమాట, స్నాక్స్ రూపంలో. ఈ విధంగా అందించడం వల్ల ఏంటంటే ఈ పోషకాహార లోపాలను
తగ్గించడమే కాకుండా ప్రతి నిత్యము వాళ్ళకు కావలసినటువంటి తగిన మోతాదులో పోషకాలను అందించేదానికి ఉపయోగపడుతుందని చెప్పి ఐసీడీఎస్ వాళ్ళు కూడా ఆహార ప్రణాళిక అనేది రూపొందించడం అనేది జరిగింది. ఆహారంతో పాటు సరైన ఆహార అలవాట్లు కూడా చాలా ముఖ్యము. భోజనం చేసిన వెంటనే టీ కాఫీ తాగు

0: తాగకూడదు. కనీసం చాలా సేపు టైం ఇచ్చి తాగడం అనేది మంచిది. అలాగే ఇనుము మాత్రలు తీసుకునే వాళ్ళు కాఫీ, టీలు, పాలు వంటి వాటితో కాకుండా నీటితో లేదా నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచన ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అడల్సెంట్ గర్ల్స్ అంటే బాలికలకు చిన్న వయసు నుంచే సరైన పోషకాహారం గురించి అవగాహన కల్పించడం చాలా అవసరము. మాసిక ధర్మం ప్రారంభమైన తర్వాత ఇనుము అవసరం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పులు దిననిత్య ఆహారంలో అందించాలి. పిల్లల పౌష్టికాహారం అందించడం, పురుగుల నివారణ, పరిశుభ్రమైన ఆహారం, ఆహారపు అలవాట్లు నేర్పించడం కూడా రక్తహీనత నివారణలో ముఖ్యమైన కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇవే కాకుండా పోషకాలు నష్టపోకుండా కూడా మనము కొన్ని పద్ధతులు అవలంబించినట్లయితే ఇనుపదాతం అనేది ఈజీగా తీసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలను తరగడానికి ముందే నీటిలో శుభ్రపరచుకోవాలి. సన్నగా తరిగిన తర్వాత కడగడం వల్ల ఆకుకూరల్లో ఉండేటువంటి ఆ పోషకాలు అనేవి నీటిలో కరిగి విటమిన్లన్నీ కోల్పోతాము. అలాగే ఆకుకూరలు వండడానికి అవసరమైన నీటిని మాత్రమే వాడాలి. ఎక్కువ నీటిలో ఉడికించినట్లయితే నీరు వృధా చేయకుండా పప్పులో గాని, చారులో గాని, సూపుల్లో గాని వాడుకోవచ్చు. అలాగే ఆకుకూరలను వండుతున్నప్పుడు కొంచెం నూనె వేస్తే వాటిలో ఉండేటువంటి బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ అనేది కొవ్వు పదార్థంలో కరిగి నష్టపోకుండా ఉంటుంది. విటమిన్ సి అధికంగా లభించేటువంటి పదార్థాలను ఎక్కువ మంటపై ఎక్కువ సమయం ఉడికించడం వల్ల విటమిన్ సిని కూడా కోల్పోతాం కాబట్టి దీన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇనుము అధికంగా లభించేటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనము వాటిని నష్టపోకుండా ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన బ్లూ గ్రీన్ అయ్యే వరకు ఉడికించకుండా దాన్ని తగిన మోతాదులో సన్న మంట మీద ఉడికించుకోవడం వల్ల కూడా సూక్ష్మ పోషకాలు అనేవి నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాన్ని తగ్గించుకోవడానికి పోషకాహార పెరటితోటలు కూడా ఎంతో సహాయపడతాయి. పెరటి తోటల్లో అన్ని రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు ఉండేలాగా చూసుకుంటే ఇనుము లోపాన్ని నివారించేదానికి ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాలను తీసుకోవడము, అలాగే ప్రతినిత్యం మనం ఎంత మోతాదులో తీసుకోవాలో అన్ని రకాలైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల కూడా మనము ఈ రక్తహీనత నుంచి బయటపడవచ్చు అని చెప్పచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రక్తహీనత నివారణకు సమాజ స్థాయి చర్యలు అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే గమనిస్తూ ఉన్నాము. మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఈ విషయంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా పోషించాలి. అవగాహన అనేది ఎక్కువగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోషకాహార శిక్షణలు ఇవ్వడము లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో మార్పును తీసుకురావచ్చు. ప్రతి కుటుంబం ఇంటి ఆహారాన్ని పరిశీలించి చిన్న చిన్న మార్పులు చేస్తే పెద్ద ఫలితాన్ని సాధించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రక్తహీనత నివారించగలిగితే ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా బాగా ప్రతి ఒక్కరు సమాజంలో మంచి ఆరోగ్యంతో ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా ఈ అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు రక్తహీనత కారణాలు, నివారణ, పోషకాహారం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

కందిలో సస్యరక్షణ విషయానికొస్తే ఈ పంటను వేసిన తర్వాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరము. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతగా చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే దీని నివారణకు గాను 2 మిల్లీలీటర్లు క్వినాల్ ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతుల్చే పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసుకుని గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయను ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి. సమగ్ర సస్యరక్షణ విషయానికొస్తే వేసవిలో లోతు దుక్కు చేస్తే భూమిలోని పురుగు కోసస్త

దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలుగా ఉంటుంది. ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఖరీఫ్ లో అంతర పంటగా 7 సార్లు పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్న రక్షిత పైరుగా విత్తుకోవాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 రకాలను లేదా పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 52 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేరగా కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగుల ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగించల కషాయాన్ని లేదా వేప సంబంధమైన మందు అంటే అజాడిరక్టర్ను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలను సమానమైన SVB ద్రావణాన్ని లేదా 400 గ్రాముల బాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేదా చెట్లను బాగా కుదిపి క్రింద పడిన పురుగులను ఏరి నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడడం మంచిది కాదు. పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయ దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టా మిత్రిన్ 0.9 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా యూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను వాడిన తర్వాత కూడా శనక పచ్చ పురుగును నివారించలేకపోయినట్లయితే ఇండాక్సా కార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మారుక మచ్చల పురుగు కూడా ఈ పంటను ఆశించి నష్టపరుస్తుంది. దీనిని వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా పిలుస్తారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. ఆ తర్వాత దశలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రాన్ని చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తిని వాటిని దొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడి కార్బ్ 1 గ్రాము లేదా నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోట్ సాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సహలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూ బెండమైన్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాంట్రెనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకొకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటికి కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కాబట్టి పిండ దశలో 5% వేపగింజల కషాయం గనక పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా దయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.4 గ్రాములు లేదా ల్యూఫెన్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కందిలో తెగుళ్ల విషయానికొస్తే ఎండు తెగులు ముఖ్యమైంది. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండి రాలిపోతాయి. ఈ ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలుపు చారలు కనిపిస్తాయి. వీటి నివారణకు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేదా జొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. LRG 105, LRG 133-33 సౌభాగ్య,
టిఆర్జి 59 ICPL 87,100

19 మరియు ICPL 8863 వంటి కంది రకాలు ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. ఈ తెగుళ్ల నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. 2వది వెర్రు తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేదా ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పుయ్యదు. ఈ తెగులు కంటికి కనిపించని ఇరియాఫిడ్ నల్లి అంటే మైట్స్ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించే తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించవచ్చు. అందుచేత ముందస్తు నివారణ చర్యలో భాగంగా నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి కలిపి విత్తిన 30 నుంచి 35 రోజులకు మరియు ప్రాపర్ గైట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫెన్ పైరోక్సియట్ మందును 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 60 నుంచి 65 రోజులకు పిచికారీ చేసుకుంటే నల్లిని నివారించి తద్వారా తెగులు వ్యాప్తిని కూడా తగ్గించవచ్చు. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87119, BSMR 853, BSMR 736, TRG 59 మరియు LRG 105 కృష్ణ అనే రకాలను సాగు చేసుకోవాలి. వీటితో పాటు మాక్రోఫోమినా ఎండు తెగులు కూడా కంది పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ముదురు మొక్కల కాండం పైన నూలు కండే ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చల చుట్టూ గోధుమ వర్ణంలోను మధ్య భాగం తెలుపు వర్ణంలోను ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొన్ని కొమ్మలు కాని ఎండిపోతాయి. MRG 66 కంది రకం ఈ తెగులును తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో కూడా వేయకూడదు. ఈ పంటను కాయలు ఎండిన తర్వాత కోసి కట్టెతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. వీటిని నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి బూడిద గాని వేప ఆకులను గాని కలిపినట్లయితే ఎక్కువ కాలం గింజలు నిల్వ ఉంటాయి.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్. ఇప్పుడు చిత్రసీమలో సినీ గీతాలు. ముందుగా సినీ గీతాలు వినబోయే ముందు ఒక ప్రకటన అయితే వినేసేద్దాం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు మీరు వింటారు చిత్రసీమలో సినీ గీతాలు. ముందుగా బాగ్మతి. ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ ఆలపించినటువంటి ఈ సినీ గీతం, సంగీతం ఎస్ తమన్.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
1: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
1: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట బింబిసార. ఈ చిత్రం నుంచి శివారాధ్య, లిప్సిక, ఆదిత్య అయ్యంగార్, పృథ్వీ చంద్ర ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.
4: The Emperor Bimbi.

0: చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి రూపకం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి

0: జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్ర ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం, ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. అలాగే ఈ కార్య కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్ కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT వాణిజ్యం పరిశ్రమల

దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి

0: మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారీ, బిద్రీ వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ ఒకటో స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రయత్నానికి మద్దతిస్తూ 38 అంశాలతో విలువలు జోడింపుకు మద్దతు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఉత్పత్తుల జాబితాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, రాళ్లు అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు.
1: ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్, విస్తృత అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్ ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను, తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కానీ నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణాక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసూలు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది 4 వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమర చక్ర, శౌర్య చక్ర, త్యాగ చక్ర, రక్షణ చక్ర అనేటువంటి మొత్తం 4 వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా

0: చక్ర. ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత శౌర్య చక్ర. ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్య కుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగ చక్రాలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపూర్లో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్ తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018న భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళ అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
1: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయిన మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:14 దాటి 58 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు హలో అభిరుచి. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు. మరి చాలానే మెసేజెస్ వచ్చేసాయి. మరి ఇంకా మీరు కూడా మెసేజ్ చేయాలి అనుకున్నట్లయితే 7901044415 ఈ నెంబర్కు వాట్సాప్ చేసేవచ్చు. ఓకే, మరి మెసేజ్ చేశారు ఏదైనా ఒక పాటను వినిపించగలరని మనవి. జేర్పోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి. అండ్ అదేవిధంగా ప్లే ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఫ్రమ్ డిస్టిక్ పశ్చిమ్ సింగ్భూమ్ చాయ్ బాషా.

జార్ఖండ్, ఫ్రమ్ జార్ఖండ్. సో శ్రోతల పేర్లు, లిజనర్స్ నేమ్స్ అంటూ రాశారు. శివ్, శివగోపాల్, శివగోప్ అండ్ ప్రేమ్, కపిల్, శివాన్ష్, సంగీత, లిపి అండ్ దీపాలి. ఓకే, ఏదైనా సాంగ్ని ప్లే చేయండి అంటూ కోరారు. అదేవిధంగా ఎస్, విజయదశమి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరారు. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. ఇంకా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, హన్విత మెసేజ్ చేశారు. మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ, హలో, హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అంటూ, హ్యాపీ సండే మేడం అంటూ మెసేజ్ చేశారు. ఈ రోజు నుంచి దేవి శరణ్ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా సింహపురి ఆకాశవాణి కేంద్రం వారికి శుభాకాంక్షలు అంటూ. ఓకే అండి, మీకు కూడా. అండ్ ఈ సందర్భంగా మాకు ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ, తప్పకుండా ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు మా తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయండి అంటూ కూడా మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీరు కోరినటువంటి సినీ గీతాన్ని కూడా ప్లే చేస్తాను. అండ్ ఇంకా ఒక మెసేజ్, హలో, హాయ్, నమస్తే, సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమ్మనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం, శుభ ఆదివారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ షాకీర్ బాయ్ గారు, మొహమ్మద్ రఫీ బాయ్ గారు, మంగళం పూర్తి ప్రకాష్ గారు, ఇస్మాయిల్ బాయ్ గారు అండ్ ఇంకా గురుశంకర్ గారు, అనువుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఉన్న వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, బండారు శంకరయ్య గారు, కాజాబాయి గారు, అశోక్ గారు, పూజారి ధనుంజయ్ గారు, అందరి తరఫున మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. సో తబల మస్తాన్ బాషా గారు. ఓకే అండ్ సో ఎందుకంటే మనకి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి, సో నేను కొన్ని నేమ్స్ అయితే చదివేసేసి అండ్ ఒక సినీ గీతాన్ని అయితే మీ అందరి కోసం కూడా నేను ప్లే చేయాలి అనుకుంటున్నాను. అండ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ ఈవినింగ్ అండి అంటూ మెసేజ్ చేశారు. ఫ్రమ్ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాధియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్ ఓకే, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు, మా కుటుంబ సభ్యులందరి గురించి కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది. ఫ్రమ్ రాజకోట రహస్యం చిత్రం నుంచి ఘంటసాల ఆలపించినటువంటి ఈ సినీ గీతం.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఓకే అండి, ప్రకటన విన్నారు. మరి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మరి మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతున్నారు. ఫ్రమ్ కడప నుంచి వినయ్ కృష్ణ తులసి. ఓకే, అండ్ తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి కూడా మెసేజ్ చేశారు. యాజ్ వెల్ గుడ్ ఈవినింగ్, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ సంజయ్, స్వాతి, భరత్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా నమస్తే, ఈరోజు మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి నుంచి ఫ్రమ్ కర్ణాటక. ఓకే, గుడ్ ఈవినింగ్, మేము మీ కార్యక్రమాలు వింటూ ఉన్నాము అంటూ మెసేజ్ చేశారు. మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ జయలక్ష్మి ఫ్రమ్ బెంగళూరు నుంచి, అండ్ లక్ష్మమ్మ కిషోర్ గనగాలు విలేజ్ నుంచి నమస్తే, ప్రతిరోజు మీ ప్రోగ్రామ్స్ వింటున్నాము అంటూ మెసేజ్ చేశారు. సో మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ అంజనీ, ఓకే ఓకే, ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేశారు, మరి మా కోసం ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ, అండ్ ఇంకా చాలా నేమ్స్ అయితే రాశారు. ఓకే, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యుల కోసం, మా ఫ్రెండ్స్ కోసం, మా స్నేహితుల కోసం, అలాగే నెల్లూరు సింహపూర్ ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం, ఆర్జీలందరి కోసం, డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం అంటూ మెసేజ్ చేశారు పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, వెరీ గుడ్ నైట్ అండి. అదేవిధంగా హాయ్ హలో గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరారు. అండ్ ఓకే, బాలు బుచ్చిరెడ్డి పాలెం నుంచి మెసేజ్ చేశారు, సింహపురి వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ యువర్ అని చెప్పి చెప్పారు, అండ్ యువర్ ఆఫర్స్ ఫర్ స్టాఫ్ అని కూడా. ఓకే అండి, వెరీ గుడ్ ఈవినింగ్ యాజ్ వెల్, శుభాకాంక్షలు నమస్కారాలు కూడా తెలియజేశారు. ఓకే ఓకే, ఎస్ అండ్ నెక్స్ట్ నమస్కారం మేడం గారు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష ప్రత్యేక అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కూడా మెసేజ్ చేశారు. సో మీ అందరి కోసం సినీ గీతం అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ఎక్స్ప్రెస్ రాజా ఈ చిత్రం నుంచి.

ఓకే అండి, మరి చివరిగా అయితే ఒక సాంగ్ ని ప్లే చేసేస్తాను. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం మెసేజ్ చేశారు. ఓకే, అదేవిధంగా మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ ఇంకా ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కూడా మెసేజ్ చేశారు. ఓకే అండి, వినాయక్ జయంతి సందర్భంగా అన్నట్టు. ఓకే అండి, మరి మీకోసం ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్ రవలి, మహబూబ్ నగర్ నుంచి. యాజ్ వెల్ లాస్ట్ ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్ జీ, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసపేట్ నరేష్, గ్రామ ప్రజలందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మీ అందరి కోసం సినీ గీతం.

మీరింతవరకు హెలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలను విన్నారు. ఇంతటితో ఈనాటి హెలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు మీరు వింటారు తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్

0: జైస్వాల్ స్పష్టం చేశారు. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడులో మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై IIT మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్దిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskrutik shakti se prerna leta hai. Vigyan ki pragati se aage badhta hai aur aadhunik infrastructure ke jariye naye avsaron ka nirman kar raha hai. Hamari virasat aur bhavishya ki hamari aakankshaye saath saath aage badh rahi hai.
0: IIT మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2 విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగాని జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న US డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. సుమారు

0: 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు అంతర్రాష్ట డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్దలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్టాలలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఊరేగింపులు, వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వానిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకుగాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని ఆ రాష్ట ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతీయ షూటర్ ఉదయ్వీర్ సిద్దు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుది రౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ను ఐఎండీ జారీ చేసింది. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
1: ఆకాశవాణి

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:10. మనం ఎంటర్ అయిపోయాం మధుర స్వరాలలో. ప్రేమ అంటే మాటల్లో చెప్పేది మాత్రమే కాదు, కొన్నిసార్లు మనసులో దాచుకునేది, కొన్నిసార్లు పాటగా బయటకు కూడా వచ్చి 90s లో వచ్చిన ఈ సాంగ్ అంటే ఈ భావన అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ సాంగ్ అన్నీ కూడా అప్పట్లో సింపుల్ గా ఉండే పదాలు, మధురమైన సంగీతం, మనసును తాగే స్వరం. అందుకే ఆ పాటలు ఇన్ని సంవత్సరాలు గడిచినా మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఇప్పుడు అలాంటి ఒక అందమైన పాట, ప్రేమ భావాన్ని మీకు గుర్తు చేసే పాట, నాలో ఉన్న ప్రేమ, ఫ్రమ్ ద మూవీ ప్రేమ అంటే ఇదే. మీ ఆజీ క్రిష్తో పాటల ప్రయాణం, జ్ఞాపకాల ప్రయాణం. మీ అందరి కోసం ఈ సాంగ్ వింటూ స్టడీ

పాప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మనం నా మధుర స్వరాలలో. మనసుకు ప్రశాంతత కావాలి అని అంటే కొన్నిసార్లు పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు, ఒక మంచి సంగీతం చాలు. రోజంతా మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, పని, బాధ్యతలు, సమస్యలు, పరుగులు. కానీ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతత ఒక మంచి పాట వింటే ఒక అందమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి పాటే ఈ పాట ఫ్రమ్ ద మూవీ ఆవిడ మావిడ నుంచి ప్లే చేస్తున్నాను. కాసేపు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఈ సంగీతాన్ని మనసుతో ఆస్వాదిస్తూ ఉండండి.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:35:25. కొన్ని పాటలకు వయసు ఉండదు, సంవత్సరాలు గడిచినా ఆ పాట మొదలవగానే మనసులో అదే ఫ్రెష్నెస్, అదే ఫీలింగ్. అలాంటి అందమైన మెలడీ ఫ్రమ్ ద మూవీ రావోయ్ చందమామ నుంచి ప్లే చేస్తున్నాను. బట్ రావోయ్ చందమామ అనగానే చాలా మంది డెఫినెట్ గా స్వప్నమేణి మీద లేదా ఇంకా నందనందన ఇలాంటి పాటలు అనుకుంటారు. బట్ మీరు వినని పాట ఈ సినిమాలో నుంచి అండ్ మూవీలో కూడా ఈ పాట అనేది ఉండదు. నిజానికి 90s లో మ్యూజిక్ అంటే మ్యూజిక్ మాత్రమే కాదు, ఒక అందమైన మూడ్ కూడా ఉండేది. సో ఈ పాట వింటూ ఉంటే చందమామ వెలుగులో నడుస్తున్నట్టుగా ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. వాల్యూమ్ పెంచండి మీ మెమరీస్ని.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 10:05. ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం.